హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తూ ఉన్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

కందగారు చేస్తున్న సరే ఏడు రూపాయలు నాలుగు సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

0: మగడు అయినా అందరి బంధువులు జయ హో జనతా
1: నేను మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3 మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు గుడ్ లక్ రేడియో సురభి
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3
3: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR. All under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May. Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
5: Sure.
4: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: Tatra khalu imani ashtau aahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్ మల్లెమారి ఫార్మ్స్ విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 8482440213
3: Radio Surabhi Revisit.
7: Building a school anukoni em laavam?
8: Anduke Value Financial Services undi kada.
9: Specializing in Core Java and DS Inc.
10: Fresh quality kurano groceries with a simple online order myhomegrocers.com.
3: Thank you for being in our journey.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: Radio Surabhi, 107.9 FM, HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. ఆర్ కాల్ 4692696476.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: ఫ్రమ్ కేఆర్స్ to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ దోశ, ఆమ్కి పన్నీర్ టిక్కా, వచ్చా మీ కవా పరాటా.
7: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజులో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యం. రేడియో సురభి శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సురభిని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సురభి 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Listening to Radio Surabhi, Dallas's number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM
3: HD3. Akattukuntam, opattu padtam. Radio Surabhi.
2: Radio Surabhi, KDXX, 107.9 FM HD3, Louisville, Texas. America lo Telugu nestam.
4: You're listening to Radio Surabhi, 107.9 FM HD3.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
2: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో సపోర్ట్ చేస్తారు.
7: What a day, completely exhausted. Dinner plans enti?
8: Neem undaledu ee roju dinner ki. Dinner plans enti?
2: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: రేడియో సురభి రీవిజిట్.
10: బిల్డింగ్ స్కూల్ అనుకొని ఏం లాభం?
11: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
12: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా ఎన్డిఎస్ ఇంక్.
13: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
9: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
14: హాయ్, దిస్ ఇస్ అప్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయ్ సార్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
15: అట్లా ఏరు మొహాలు వేసుకొని చూస్తారంటారా, వాయించండి.

చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. పడు లేచి కలపడు.

అందరూ సంస్థ రాజేశ్వరి ఏడు సరుకు 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

അമ്മ ആവക്കായ് റേഡിയോ സുരഭി ഇവ ഒക്കെ എമോഷൻ. നീൻവി ഭാർഗവി ഓൾ ദ വേ ഫ്രം ഹൈദരാബാദ് ആൻഡ് ചാലാ ചാലാ ഹാപ്പി ഗാന്ധി അന്നർക്ക് നമസ്കാരം. ആൻഡ് റേഡിയോ സുരഭി ആനിവേഴ്സറി സന്ദർഭంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి

రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెలవు 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెలవులో చక్కగా మంచి మంచి తెలుగు పాటలని వినిపిస్తూ, రేడియో సెలవు నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెలవు రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. India Property Expo is back in town. Frisco lo jaragabothunna Griha Pravesh India Property Expo lo you can meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR all under one roof. 200 ki paiga projects ni explore chesi mee plan ki perfect ga set ayya property ni easy ga koneskondi. India Property Expo happening on May 9th and May 10th at Hyatt Regency Frisco. Pottuna 10 AM nundi 8 PM varuku. Free entry, free parking. My Square Feet presents biggest India Property Expo.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: E May 16th inka 17th na Hyderabad nunchi meekoka timeless experience andichadaniki vastunaru Second Skin, where every sari feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno enno. Pandagalu, pellillu, even edaina. Add something beautiful to your wardrobe with Second Skin. Happening on May 16th and 17th from 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-520. Naku inka gurtundi. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలీ హరేలీ bringing the taste of home closer to you
3: anni pettukunnara idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati
4: vikram jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento
1: different journeys okate question mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with snr insurance enroll on snrinsurance.com or call or whatsapp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగృష్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

0: கட்டுக்கொண்டாம் ஓ பட்டு படுத்தாம். ரேடியோ சுரபி,
1: ரேடியோ சுரபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM.
3: నేను చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: నవీంతలకి కేరింతలకి ఎరఫ్ అడ్రస్ రేడియో సురభి.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
5: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగుస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: What is in the most awaited event of the year? Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correct, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
6: Planning to buy a perfect home or make a smart investment in India? Now it's easier than ever. Gruha Pravesh India Property Expo in Frisco. Meet top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR, all under one roof. Explore 200 plus projects and find the right property that fits your plans. 9th and 10th May, Hyatt Regency Frisco, Dallas. 10 a.m. to 8 p.m. Free entry and free parking. Biggest India Property Expo by My Square Feet.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీలు రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: News Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేడ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 edla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every इंडिया बाजार, हमारा बाजार, हमारा घर. కనక కనక కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతురమీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
3: Radio Surabhi Revisit.
4: Giving confessions, a chance to bloom. Sakshi Jewelers.
5: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunnayata.
6: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
7: Experts ni nammukunte mana jeevitham safiga sagipothundi.
8: Law Officers of Janetha.
9: Thank you for being in our journey.
10: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Πένα τα γελά. Μισάλα πελά. Να μοχμίδα ενισάλ ντορε βαϊαλά.
1: అమ్మా ఆవకాయ్ రేడియో సురభి ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గాయస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టడా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులో నుంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జన్మ.

చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు, చిన్న చూపు చూసి నోడి ముందు, నువ్వెంతని వాగి నోడి ముందు. నిలబడు, పడుతూ లేచి కలపడు, పడు లేచి నిలబడు.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సుర్భి జాతర ఆన్ జూన్ 7th.
1: Radio Surabhi Revisit.
2: Pallu chuppu manchuna.
1: We have Shine Star Dental Care. Our very own Telugu dentist.
3: Chala pagadbandiga plan chesarandi vanni.
2: Spice rack undi kadandi. Vaalle anta chusukuntaru.
4: Paya, haleen, rumali roti, natakodi curries and much more. Teen Mar Indian Cafe.
1: Thank you for being in our journey.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందాజీ3 అట్ 9194914514.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీమ్ అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమ్యం. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హ్యాపీ పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నింటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
5: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.

వెంకటేశ్వర స్వరాజ్య శ్రీ రేడియో శ్రీకి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ గారి పాట అంతా రామమయ్యం ప్రసార ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

ఏంటి స్వామి వేళ సునీతో స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుతుంది నీకు ముందే తెలిసింటే పాట పోసుకుని దొరకకుండా చేసిండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరఫీ 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరఫీలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరఫీ నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరఫీ రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ కు. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్మ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information visit rkusa.com.
5: Radio Surabhi Revisit.
6: Building is cool anukoni em laabham?
7: Anduke Value Financial Services undi kada.
8: Specializing in core Java and DS Inc.
9: Fresh quality kooralu groceries with a simple online order myhomegrocers.com.
10: Thank you for being in our journey.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చైడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం

అది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఏ గ్లోరియస్ ఆనివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సుగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఇట్ ఫర్ మీ, థ్యాంక్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకున్న సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

రంగారావు సంస్థ రాజేశ్వరి రేడియో శ్రోపతి 4 సంవత్సరాలు బిగ్గుగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇప్పుడు

0: Vachasane, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correct day, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatara on June 7th.
1: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cashback while buying your dream home.
2: Tatra khalu imani ashtau ahar vidhi visesha ayat నాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-021. ఇండియా కి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
1: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ.

0: అబ్బకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాడా, బాబాయ్, థ్యాంక్ యూ.
1: Good morning. Good morning.

0: be coming for you.
1: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
2: దున్నపోతు చచ్చిపోతుంది.
3: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపాలాలి జై.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటైపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద సాగు. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
2: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్ నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్ రియల్ ఫ్రూట్ కాదు.
3: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పిస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can

ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మించిన పనివాడు ఇది తలం చదివే నాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మించిన పనివాడు ఇది తలం చదివే నాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు భూమిని

పనివాడు, నిజికి నలుచదు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటి ఒక్కడు మొనగాడు, ఊరి మెచ్చిన పనివాడు, నిజికి నలుచదు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని గీల్చే ఆయుధమేలా, పుట్టుల కోసం కొడవళ్ళేలా.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసినప్పుడు చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: Sunday, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anda is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: మా అమ్మకి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
3: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
4: Check out the meter in global.
5: At Shell Water Systems, we understand the right and wrong. What's your place in your life?
1: Thank you for being in our journey.
6: ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF AgTech INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Kosam mee aakhari prasna. Ready?
8: Yes, sir.
7: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
7: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
10: రామదాస్ పాట అంతా రామమయం ప్లే చేస్తే అందరికీ

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani paniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GP Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Radio Surabhi Revisit. Giving confessions, a chance to bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo avvi jarugutunayata.
4: Ikkada Vivid Flowers lo undanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
6: Law Officers of Janeta.
7: Thank you for being in our journey.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై దర్ మఫిన్, నేను ఇండియా ట్రిప్ హిస్టరీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ.

0: presents the one-of-a-kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake. Or call 817-819-8888.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బయరగాలి అనే పాట ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిరిస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

everyone. This is Koti, music director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthrovistu, eppudu aananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ద మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం అట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం అట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th. Radio Surabhi Revisit.
1: Building is cool anukoni em laavam.
0: Anduke Value Financial Services undi kada.
2: Specializing in core Java and DS Inc.
3: Fresh quality kuralu groceries with a simple online order myhomegrocers.com.
4: Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్
4: process.com. Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్
4: process.com. Thank you for being in our journey.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్,
7: ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
9: హాయ్ ద మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్. ఆర్ కాల్ 817-819-8888.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th anniversary సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th anniversary కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ
1: మెనీ. రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Rose edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
9: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
10: కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం.
11: టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
12: India ki teleport aithe enta baaguntundo.
13: What if India was just a tap away?
14: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో చిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్, రేడియో సురభి జాతర. అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026. సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: Rajuraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
1: You're absolutely right. Rajuraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli ravalanipisthe. Also offer catering because their food is so irresistible.
3: Visit Rajuraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hi. నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నా ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radio Surabhi Revisit.
6: Building is cool anukoni em laavam
7: anduke Value Financial Services undi kada,
8: specializing in core Java and ES Inc.
9: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
10: Thank you for being in our journey.
11: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్చేడ్ గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికి ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్నందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, హియర్స్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ 5th యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సగస్టి ఉడతర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా, ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ ఫార్మ్. సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ, థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
1: India ki teleport aithe enta baaguntundo.
2: What if India was just a tap away?
3: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తారంటే ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
9: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూ ఇన్ అమెరికా చౌరస్తా.
10: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: రేడియో సురభి రీవిజిట్.
4: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల.
5: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
12: tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. ala chuste mana roots farming lo unnai, but we moved on. still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. so let's get back to our roots with vvf agtech inc. Mallemari farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 @919-491-4515.

0: listening to Radio Suripi 107.9 FM HD3. Radio Suripi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్ ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వేర్ కాన్వర్సేషన్స్ ఫ్లో హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్ శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్ Call 469-269-6476.
2: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
3: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్ ఎస్ ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్
4: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూఆర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి అట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ అట్ రేడియో సురభి జాతర ఆన్ June 7th.
5: అందం అంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
3: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్ ఎస్. ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
1: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
10: హలో హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తాం మండే మార్నింగ్ వైబ్స్ లో ఉన్నాము. అండ్ మండే మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ వైబ్, నాకు తెలిసినంత వరకు. దెర్ ఇస్ నో మండే మార్నింగ్ ఆర్ మండే బ్లూస్ ఆర్ ఎనీథింగ్ అండి. జస్ట్ గో విత్ ద వైబ్ అండ్ కంటిన్యూ యువర్ వీకెండ్ వైబ్. వీకెండ్ మాత్రం వర్షంతో అలా మనల్ని పలకరించింది కదా డాలస్ ఫోటోగ్రాఫ్. నిన్న పడిన వర్షం మామూలుగా లేదండి బాబు. నేను కంటిన్యూస్ గా అసలు అంటే నిన్న మొత్తం కొంచెం డ్రైవ్ లోనే ఉన్నాను, బట్ DFW అండ్ సరౌండింగ్స్ పరిసర ప్రాంతాలలో లేకుంటే బార్డర్లలో ఎక్కడ చూసినా సరే కంప్లీట్లీ భారీ వర్షం అనమాట. అసలు ఎట్లా ఉందంటే మామూలుగా లేదు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎక్స్పీరియన్స్డ్ యూనో ప్రాపర్ ఫుల్ ఫ్లెజ్డ్ యూనో రెయిన్ డ్రైవ్. నాకు రైల్లో డ్రైవింగ్ చేయడం అండ్ స్నోలో డ్రైవింగ్ చేయడం ఈ రెండు చాలా ఇష్టం అనమాట. ఎండ కొడుతున్నప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా చికాక్గా ఉంటుంది, బట్ రెయిన్ డ్రైవింగ్ అండ్ స్నో డ్రైవింగ్ దీస్ టూ ఆర్ మై ఫేవరెట్స్. సో నిన్న ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ యునో బ్యూటిఫుల్ యునో డ్రైవ్ ఇన్ హెవీ రెయిన్. అంటే హెవీ రెయిన్ అంటే అసలు ముందరున్న లైసెన్స్ ప్లేట్ కూడా కనిపించట్లేదు మనకి, అంత హెవీ రెయిన్ అనమాట. సో థ్యాంక్ఫుల్లీ మై వెహికల్ ఇస్ బీన్ సపోర్టింగ్ వెరీ వెల్. యూజువల్గా అలా ఉండదు, బట్ నిన్న మాత్రం ఐ రియలీ ఎంజాయ్డ్ ద వెదర్ ఇన్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియా. సరే, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ గుడ్ అండ్ హ్యాడ్ ఎ గుడ్ వీకెండ్. నైస్, మంచి మెలోడియస్ సాంగ్స్ తోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. జగదేక వీరుని కథ అనే సినిమాలో ఒక పాట ఉంటుంది, ఆ పాట ఇప్పుడు మనం వినేద్దాం.

అదన్నమాట. సో సోమవారం కదా, సో మంచి శివుని పాటతోటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. నందమూరి తారక రామారావు గారు నటించిన జగదేక వీరుని కథ అనే సినిమా నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్, సో వీకెండ్ అయిపోయింది, మళ్ళీ అందరం బ్యాక్ టు వర్క్ అన్నమాట. వెదర్ ఎలా ఉంది DFW లో, వెదర్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాం. నిన్న అండ్ మొన్న కూడా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం క్లౌడీ అండ్ ఓవర్ కాస్ట్. నిన్నైతే మాత్రం కంప్లీట్లీ రైనీ వెదర్, బట్ ఇవాళ నుంచి థర్స్డే వరకు మాత్రం మళ్ళీ బ్యాక్ టు DFW టెంపరేచర్స్ అండి. వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 75 to 80 ఫారెన్హైట్. అండ్ మళ్ళీ ఫ్రైడే సాటర్డే వచ్చేసరికి, వీకెండ్ వచ్చేసరికి వర్షం మాత్రం మనల్ని అలా పలకరించి వెళ్ళిపోతుంది అనమాట. వీక్ డేస్ లో మాత్రం మనకి రెగ్యులర్ DFW వెదర్ చూపిస్తుంది నెక్స్ట్ రాబోయే 3-4 డేస్ లో, అట్లీస్ట్ థర్స్డే అంత వరకు. ప్రస్తుతానికైతే అది వెదర్ ప్యాటర్న్స్ అండ్ DFW లో మీకు తెలుసు కదా, యూనో అడ్జస్ట్ చేంజెస్ లైక్ ఓవర్ నైట్. ఇక్కడ వెదర్ ని నమ్మే పరిస్థితి ఉండదు. సో ప్రస్తుతానికి నన్ను మాత్రం డోంట్ టేక్ మీ యాజ్ వెదర్ గాడ్, బట్ నాకు వస్తున్న సమాచారాన్ని మీకు అందిస్తున్నా అనమాట. అది విషయం. సరే, ఇంకొక పాట వినిద్దాం. అండ్ ఈ పాట వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్ సంగ్ బై వాణి జయరామ్ గారు. సినిమా పేరు వచ్చేసి మీరే చెప్పండి మీకు తెలిస్తే. 972-636-1966.

ఓల్డ్ ఘర్షణ సినిమా నుంచి మనం విన్న ఆ పాట ఒక బృందావనం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. రేడియో సురభి జాతర మీ అందరికి తెలిసినట్టుగా జూన్ 7 2026 ఫ్రిస్కో ఫ్లయర్స్ ఇండోర్ అరీనాలో జరగబోతుంది. అండ్ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దరిదాపుగా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసాయి. మేమందరం వీఆర్ ఆల్ రెడీ, యాజ్ ఆఫ్ ద టీమ్ ఈస్ కన్సర్న్ వీఆర్ ఆల్రెడీ గేర్డ్ అప్ అండ్ వీఆర్ రెడీ. మరి మీరు కూడా కోలాటం గాని లేకుంటే మిగతా కార్యక్రమాలకి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు ఇప్పటికి. ఒకవేళ చేసుకోకుంటే www.radiosurabhi.com/RSJ ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీకు కోలాటం రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇఫ్ యూ నీడ్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వెండర్ బూత్స్ ఆర్ ఫుడ్ స్టాల్స్ ఆర్ ఎనీథింగ్, ప్లీజ్ రైట్ అస్ టు admin@radiosurabhi.com. అండ్ ఇది మన జాతర కాబట్టి మన వేడుకని మన వైబ్స్ తోటి జరుపుకుందాం. ఫ్రిస్కో ఫ్లయర్స్ మీకు తెలిసిందే కదా, బ్యూటిఫుల్ ఎరీనా, సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాన్సర్ట్స్ హ్యాపెండ్ అక్కడ. చిత్ర గారి కాన్సర్ట్ కూడా అక్కడ జరిగింది. అండ్ దట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై రేడియో సురభి ఇన్ ఇట్ సెల్ఫ్. సో బ్యూటిఫుల్ ఎరీనా అండ్ చాలా సెంట్రలైజ్డ్ ఉంటుంది, అందరికి కన్వీనియంట్ గా ప్రాక్సిమిటీలో ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందరు వచ్చేసేయండి. అండ్ జాతరని సక్సెస్ఫుల్ గా మనం రన్ చేసుకుందాం. అండ్ దిస్ ఈస్ యువర్ ఫెస్టివల్ అండ్ కమ్యూనిటీ ఫెస్టివల్ యాజ్ వెల్, అది విషయం. ఆల్రైట్, సో సితార సినిమా నుంచి ఒక పాట విందామండి. ఈ పాట విని చాలా రోజులు అవుతుంది. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.

వావ్, మండే మార్నింగ్ ఇలాంటి సాంగ్స్ వింటుంటే చెవిలో ఉన్న తుప్పు బయటకు వచ్చేస్తా అన్నమాట. అది విషయం. సో నిన్న మదర్స్ డే, సో మళ్ళీ ఈ రోజు నాకు షో చేసే అవకాశం ఉంది కాబట్టి మన శ్రోతలందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మదర్స్ డే అంటే ఒకరోజు సెలబ్రేట్ చేసుకునేది కాదండి, 365 డేస్, మన అందరికీ తెలిసిందే, అది జగమెరిగిన సత్యం. అయితే నిన్న మా జట్టు సభ్యురాలు అంబాగారు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు, వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. అండ్ మదర్స్ డే సందర్భంగా నేను వివిధ మాధ్యమాలలో వేరే వేరే సాంగ్స్ కూడా విన్నాను, కానీ ఈ పాట మాత్రం ఎవరు ప్లే చేయలేదండి. దిస్ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మామ్ సాంగ్. లెట్స్ లిసన్ టు దిస్. అండ్ ఈ పాటతోటి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లిపోదాం. 20వ శతాబ్దం సినిమా నుంచి ఈ పాట.

0: Stay tuned, I'll be back.
1: Vachasindi, the most awaited event of the year, Radio Surabhi Jatara. And my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye matram alasam cheyakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meeru vinnadi correcte, free Kolatam at Jatara. Aithe ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
2: అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22-carat ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కీ అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 years ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ ఆర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఆర్తి జ్యువెలర్స్, వేర్ డివినిటీ మీట్స్ యువర్ షైన్.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure. How many people are we expecting?
3: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
3: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: అవుతుంది
5: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
7: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
10: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
11: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
10: What is this address again?
11: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit Babaji Caterers.
0: ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM, HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సక్సెస్ఫుల్ గా మొదటి 30 మినిట్స్ షోని కంప్లీట్ చేసుకున్నాం. అండ్ మీరు కూడా మీ ఆఫీసులకి డ్రైవ్ స్టార్ట్ చేశారని ఆశిస్తున్నా. లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ ఏమనుంటే స్టూడియో కాల్ చేసి చెప్పొచ్చు. నాకు వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికి ట్రాఫిక్ అయితే స్మూత్ గానే ఉంది ప్రస్తుతానికి, బట్ ఇట్ విల్ పికప్ 8 గంటల తర్వాత. 8 నుంచి 9 మధ్యలో జనరల్ గా యూనో ఆల్ రోడ్స్ విల్ బి యూనో కొంచెం స్లో డౌన్ ఉంటుంది, బట్ ప్రస్తుతానికి మాత్రం అన్ని రోడ్లలో కొంచెం సజావుగానే సాగిపోతుంది అనేది నాకు వస్తున్న సమాచారం T.dot వెబ్సైట్ ద్వారా. అది విషయం. మరిన్ని ట్రాఫిక్ అప్డేట్స్ మనం కార్యక్రమంలో తీసుకుందాం, కానీ ప్రస్తుతం నేను ఏం చేస్తా అంటే ఒక పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ ప్లే చేస్తా. అది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, 972-636-1966.

0: సరే విన్నారు కదా. సో అదేంటో ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఈ లోపు నేను ఏం చేస్తా అంటే ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి ప్రకటన చదివే ముందు ఒక కాలర్ వస్తున్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ మండే.
1: గుడ్ మార్నింగ్ అండి.
0: హలో అండి,
1: కన్నకిల్లవని కర్నూలు ఉన్నవని.
0: ఓకే, మీ పేరు?
1: కార్తిక్.
0: కార్తిక్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నేను ఇక్కడ అండి, ఫ్రిస్కో.
0: ఫ్రిస్కో, ఓకే, వెరీ నైస్. మంచి బ్రహ్మాండాన్ని గెస్ట్ చేశారు. ఒక చిన్నపాటి హమ్మింగ్ చేయండి, ఏదో చేస్తున్నారు ఇందాక.
1: లేదండి,
0: నో ప్రాబ్లం, దట్స్ ఏ రైట్ గెస్ ఫ్రమ్ ద మూవీ ఆకలి రాజ్యం సినిమా నుంచి. ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఆకలి రాజ్యం సినిమాకి కేవీ మహాదేవన్ గారా లేకుంటే ఎంఎస్ విశ్వనాథన్ గారా అనేది చిన్న కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. మీకు తెలుసా సంగీత దర్శకులు ఎవరు?
1: లేదండి,
0: అది ఎంఎస్ విశ్వనాథన్ గారండి. అండ్ జనరల్ గా అది చాలా సార్లు ఎప్పుడు ఉండే కన్ఫ్యూజన్ ఇది. బట్ నేను బండ గుర్తులాగా పెట్టుకున్నాను అనమాట, ఈసారి ఖచ్చితంగా మిస్టేక్ చేయొద్దు అని చెప్పి. ఇట్ ఈస్ ఎంఎస్ విశ్వనాథన్ కంపోజిషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఆన్సర్ కార్తిక్ గారు. ఆకలి రాజ్యం సినిమా నుంచి మనం వినబోయే ఆ పాట. థ్యాంక్ కార్తిక్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ పాట వినేద్దాం.

0: పాడినా ఆ పాట. వారిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన ఇంకొక సినిమా మీకు ఏదైనా తెలుసా? స్టూడియో కాల్ చేయండి 9726361966. కమల్ హాసన్ గారు అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్ లో వచ్చిన ఇంకొక సినిమా తెలిస్తే కాల్ చేయండి, అండ్ అదే సినిమా నుంచి ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా సరే కాల్ చేయొచ్చు. జియో పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది ఒకసారి చూద్దాము. అండ్ హర్ముజ్ జలసంధిలో యూనో ఆ వార్ అలానే కొనసాగుతుందండి. అండ్ యునో దట్ ఈస్ ఆబ్వియస్లీ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఆయిల్ ప్రైజెస్ రైట్ నౌ. గ్యాస్ వచ్చేసి దరిదాపుగా 4 అనే గ్యాస్ స్టేషన్లలో 4 యూజ్ చేయట్లేదు కానీ 3.99 అని పెడుతున్నారు. $4 ఆల్మోస్ట్ పర్ గ్యాలన్, బట్ 3.99 అని సైకలాజికల్ గా మనల్ని అందరినీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. బేసిక్ గా 3.99, 3.97 ఇలాగ. సో 9.7 కి 9.9 కి 4 కి ఏం తేడా లేదు. కొన్ని గ్యాస్ స్టేషన్లలో 4 కూడా కనిపిస్తుంది, ఇన్ఫాక్ట్ 4.3 కూడా కనిపిస్తుంది అనమాట డాలస్ ఫోర్ట్ వర్త్ లో. అట్లీస్ట్ కాలిఫోర్నియాలో ఇంకా అట్ సైడ్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. 6 or 7 దాకా నమోదవుతున్న అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ది వార్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ యునో ఏదో ఒక సీజ్ ఫైర్ అని మధ్యలో ఏదో అన్నా గానీ అది జస్ట్ టెంపరీ అరేంజ్మెంట్ ఏదో చేశారు గానీ, బట్ నథింగ్ ఈజ్ యునో కాంక్రీట్ యాజ్ ఎట్. అండ్ ఇంకా ఇన్ఫాక్ట్ రీసెంట్ గా వస్తున్న సమాచారం ప్రకారం ఇరాన్ మీద అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది అని చెప్పి మనకు వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ప్రయాణిస్తున్న నౌకలపై ఖచ్చితంగా ఇంకా మనకి డెఫినెట్ గా రెస్ట్రిక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఒక కాలర్ తోటి మాట్లాడదాము. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. సందీప్ గారు గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ గారు.
0: హలో అండి, చెప్పండి సార్.
1: మీరు అదే చిరంజీవి కమల్ హాసన్ శ్రీదేవి మూవీలోంచి ఒక ఏదైనా ఇంకో మూవీ అడిగారు కదా, నాకు ఒక మూవీలో ఒక సాంగ్ ప్లే చేయగలరా అని అడిగాను. వసంత కోకిల అనే మూవీ ఉంది వాళ్ళిద్దరిది, దాంట్లో ఈ లోకం నీ పక్కన అనే ఒక సాంగ్ ఉంటుంది.
0: ఈ లోకం, ఓకే, వండర్ఫుల్ సాంగ్ సార్. నేను చాలా రోజుల తర్వాత ఆ పాట వినబోతున్నాను. మీరు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. లాంగ్ టైమ్ బ్యాక్ థర్స్డే షోస్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాటలన్నీ తీసుకొని వచ్చేది, బట్ ఈ పాట ఎప్పుడో 2.5 ఇయర్స్ క్రితం ప్లే చేసినట్టు గుర్తు. బట్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ దట్ ఐల్ ప్లే దట్ ఫర్ యూ. ఆల్ రైట్, దట్ వాజ్ సందీప్ గారు. అండ్ నేనేమంటున్నా అంటే వరల్డ్ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ లో యూనో స్తబ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ ఇరాన్ అమెరికా మధ్యలో ఇంకా ఎటువంటి ఇది కూడా జరగలేదన్నమాట. సో ఇట్ ఈస్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ గ్యాస్ ప్రైస్ ఆర్ సోరింగ్, లిటరలీ సోరింగ్. ఒక పాట వినేసి మనం సందీప్ గారు కోరిన పాటని లైన్ అప్ చేద్దాం.

వరల్డ్ పాలిటిక్స్ లో ఎలా ఉంటాయంటే అండి, ఓవర్ నైట్ గా థింగ్స్ అలా మారిపోతుంటాయి అన్నమాట. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన తమిళనాడు తాజా మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఈరోజు ఒక సాధారణ ప్రజానాయకులు, కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, వారి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా గెలవలేకపోయారు. అండ్ అఫ్ కోర్స్ యూనో ఆపోజిషన్ ఉంది, అన్ని ఉన్నాయి, వారికి అసెంబ్లీలో కూర్చోడానికి 2 నిమిషాల పని మళ్లీ వెళ్లాలంటే. బట్ జనరల్లీ ఒక వ్యూ పాయింట్ లో చూస్తే మాత్రం నిన్నటిదాకా ఒక రాష్ట్రాన్ని యూనో తన డెఫినెట్లీ యూనో వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్, డౌటే లేదు. బట్ రాజకీయాలలో ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది అనమాట. ఓవర్ నైట్ గా థింగ్స్ చేంజ్ అయిపోతుంటాయి. కనీసం ఈరోజు ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా ఒక రాష్ట్రంలో కేవలం సాధారణ రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు. అఫ్ కోర్స్ యూనో వారు మళ్ళీ హీల్ బి కమింగ్ బ్యాక్, బట్ ఈ రోజుకు మాత్రం డెఫినెట్లీ ఒక ముఖ్యమంత్రి, నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్ గారు తాజా మాజీగా మారిపోయారన్నమాట. సో అలా ఉంటుంది పాలిటిక్స్ ఎప్పుడైనా సరే. యూనో యూ హ్యావ్ టు బి ఆన్ అప్పర్ హ్యాండ్ ఆల్ ద టైమ్. ఎక్కడ కూడా మీకు అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ సీట్ ని ఎగరేసుకుని పోయే అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. దానికి ఇటీవల జరిగిన తమిళనాడు రాజకీయాలు ఒక ప్రత్యక్ష ఉదాహరణ అన్నమాట. కంగ్రాచులేషన్స్ టు తలపతి విజయ్ గారు ఫర్ టేకింగ్ అప్ ద ఓత్ అండ్ బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఇందాక సందీప్ గారు కోరిన పాట ఇప్పుడు మనం విందాము, వసంత కోకిల సినిమా నుంచి. జనరల్ గా కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు అంటే ఇమీడియట్ గా గుర్తొచ్చే రెండు సినిమాలు ఆకల రాజ్యం అండ్ ఒక రాధ ఇద్దరు కృష్ణులు. బట్ మన శ్రోతలు చాలా అర్థవంతమైన పాటలు వింటుంటారు కాబట్టి సందీప్ గారు కోరిన ఈ పాట వసంత కోకిల సినిమా నుంచి ఇప్పుడు మనం వినేద్దాము.

వసంత కోకిల సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు ఫర్ రిక్వెస్టింగ్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇంకొక పాటకు సంబంధించి ప్రీల్యూడ్ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి, 9726361966. ఐ హోప్ యువర్ మండే స్టార్టెడ్ ఆన్ ఏ గుడ్ వైబ్స్. బీ పాజిటివ్ ఆల్వేస్ అండి. మండే బ్లూస్, ఈ బ్లూస్, ఆ బ్లూస్ అని కాకుండా ప్రతిరోజు ఈజ్ అ డిఫరెంట్ డే, యూనో. మండే సండే ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వీకెండ్ లో మనం మంచి వైబ్ లో ఉంటాం అండ్ పార్టీ మోడ్ లో ఉంటాం, అన్ని నడుస్తుంటాయి. కానీ మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్ కదా. మండే మార్నింగ్ నుంచి ఖచ్చితంగా మనం ఆ మైండ్ సెట్ లోకి రావాల్సిందే, మన పని మనం జరుపుకోవాల్సిందే. ప్రీలీడ్ అందిస్తా. ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియో కాల్ చేయండి, 9726361966. రెట్రో వైబ్స్ లో ఉన్నాము. లెట్ మీ ప్లే దిస్ ప్రీలీడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
1: గుడ్ మార్నింగ్ అండి గిరి గారు.
0: గుడ్ మార్నింగ్ సార్, శ్రీకాంత్ గారు. యా, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. శ్రీకాంత్ గారు కదా?
1: శ్రీకాంత్ అండి.
0: వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: గుడ్ మార్నింగ్ రేడియో సురభి అండి, మీ పేరు?
2: హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు సుప్రియా.
0: సుప్రియా గారు, హ్యాపీ మండే.
2: హ్యాపీ మండే అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: సాంగ్ బంతి చేమంతి ముద్దాడుకున్నా ఇల్లు అని సాంగ్.
0: సూపర్ అండి, వండర్ఫుల్ ఆన్సర్.
2: నాకు పూర్తిగా రాదు,
0: పర్వాలేదు పర్వాలేదు, నో ప్రాబ్లం. మనం ఎలాగో వినేద్దాం లేండి. వారు పాడినట్టు మనం ఎలా పాడగలుగుతాం? బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ శ్రీకాంత్ గారు అండ్ సుప్రియ గారు సరైన సమాధానం ఇచ్చారు. ఆ పాట నేను ప్లే చేస్తా, బికాస్ ఆ పాట కంప్లీట్లీ ఇట్ ఈస్ వర్త్ లిజనింగ్ ఫుల్ లెంగ్త్. మనం ఇంకో కాలర్ తోటి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రేడియో సురభి అండి, మీ పేరు?
3: హలో గిరి గారు, నా పేరు శ్రేణి అండి.
0: హలో శ్రేణి గారు, హ్యాపీ మండే అండి.
3: హలో, హ్యాపీ మండే అండి.
0: థ్యాంక్ యూ సార్.
3: మీరు ఫ్లడ్ లైట్ స్టేడియం లో బ్లాకర్ మొత్తం ఆడుతున్నట్లుంది.
0: అలా అంటారా?
3: ఐ డోంట్ నో, లైక్ స్మార్ట్ సిస్టమ్స్ ఆడడం వల్ల ఏమో గానీ బంతి చామంతి అభిలాష మూవీ అని చెప్పేసి మీ ప్రసంగాల మ్యూజిక్ వచ్చేసింది
0: అది. కొన్ని కొన్ని పాటలకున్న ప్రాముఖ్యత అలాంటిది అనమాట, అంతే. ఇంకా కొన్ని కొన్ని తరాల నుంచి మనం యూనో ఆల్మోస్ట్ ఆల్ 35-40 ఇయర్స్ నుంచి వింటున్న పాట ఇవాళకి కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది అండి. యూనో ఎస్పెషల్లీ ఆన్ వెదర్ అండ్ ఆల్సో ఫర్ ఎ మండే మార్నింగ్, డెఫినెట్లీ దోస్ సాంగ్స్ ఆర్ వర్త్ లిసనింగ్. థ్యాంక్స్ ఫర్ దట్. బ్యూటిఫుల్ గెసెస్. ఇందాక నేను అన్నట్టుగా మన శ్రోతలు అర్థవంతమైన పాటలు వినడంలో చాలా మంచి యూనో ప్రావీణ్యత చూపిస్తుంటారు, సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దాట్. అండ్ ఈ పాట నేను ప్లే చేస్తా బంతి చామంతి ఆఫ్టర్ ద బ్రేక్, బట్ ఈ లోపు మనం ఏం చేద్దామంటే లెట్ అస్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు వెన్ ఫర్గ్యూసన్ ప్లాజా ఫర్ హోస్టింగ్ ద యూనో లిటిల్ ఇండియా ఫెస్ట్ ఆన్ ద వీకెండ్. May 9th జరిగింది. దట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ ఈవెంట్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెండర్ బూత్స్ అండ్ ఫుడ్ ఫెస్టివల్ లాగానే జరిగింది. కిడ్ యాక్టివిటీస్ వర్ దేర్, సో ఎవ్రీబడి ఎంజాయిడ్ ఎస్పెషల్లీ ఆన్ ఎ సాటర్డే. సాటర్డే అసలు ఎండ అదిరిపోయింది అనమాట. ఇట్ వాజ్ లైక్ 95 నైట్, కొంచెం వర్షం ఉన్నా, బట్ అలాంటి వెదర్ లో కూడా ఆ ఈవెంట్ నడిపినందుకు లిటిల్ ఇండియా మన వేన్ ఫెర్గ్యూసన్ ప్లాజా కి కంగ్రాచులేషన్స్ అండ్ ఐల్ బి రైట్ బ్యాక్.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
3: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana sanskrutiki andamaina touch ni istu classy comfort maniki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
4: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
5: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. India Today USA.com. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ collections, visit secondskin.usa on Instagram or call 972-829-5201.
6: అన్ని పెట్టుకున్నాను, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
7: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
8: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
9: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగునేస్తం. అభిలాష సినిమా నుంచి ఇందాక నేను ప్లే చేసిన ప్రీలియడ్ కు సంబంధించిన సమాధానాలు వచ్చింది కాబట్టి ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాము.

డాలస్ లో ఈవెంట్లకు ఏమాత్రం కుదవలేదండి. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో మాత్రం ఇంకా అసలు తగ్గేదే లే టైప్ లో జరుగుతుంటాయి అన్నమాట. ఆ ప్రస్థానంలో భాగంగా వేన్ ఫర్గ్యూసన్ ప్లాజాలో ఈ మొన్న వీకెండ్ లో ఒక ఈవెంట్ నడిచింది. అండ్ వచ్చే ఇప్పుడు ఈ రాబోయే వీకెండ్ లో మాత్రం ఇంకొక ఈవెంట్ జరగబోతుంది. టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ సండే May 17th అట్ ద బ్యూటిఫుల్ గ్రాండ్ స్కేప్ ఫ్రమ్ 4 PM టు ఆల్ ద వే అప్ టు 10 PM అనమాట. సో I mean, exciting, you know, raffle prizes, and also you could win super fun kids activities and 360 degrees photo booth kuda undabothundi akkada. Obviously, any event, akkada food booths, vendor booths untayi kabatti, ee event lo kuda avi undabothunayi. అండ్ లైవ్ బ్యాండ్ ఈస్ ద కీ. యూనో అక్కడ గ్రాండ్ స్కేప్ లో ఒక స్టేజ్ ఉంటుంది, ఎప్పుడన్నా మీరు వెళ్తే గ్రాండ్ స్కేప్ లో ఎప్పుడన్నా వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో ఆ స్టేజ్ దగ్గర లైవ్ బ్యాండ్ వింటుంటే మాత్రం మీరు డిఫరెంట్ వైబ్స్ డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. కాలనీలో ఉన్న గ్రాండ్ స్కేప్ లో నేను ఒక 2-3 కాన్సర్ట్స్ అటెండ్ అయ్యాను. అసలు వండర్ఫుల్ వైబ్. వన్స్ ద డార్క్ కిక్స్ ఆఫ్ దెన్ ద వైబ్ స్టార్ట్స్ అనమాట బేసిక్ గా. సో బిట్వీన్ 8:30 to 10 o'clock ఏదైతే ఉందో ఆ టైంలో మీరు అక్కడికి పోయి కాన్సర్ట్ మీరు ఎంజాయ్ చేస్తే, ఎస్పెషల్లీ ఇండియన్ కాన్సర్ట్ ఎంజాయ్ చేస్తే మాత్రం బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ దట్ యూ షుడ్ నాట్ మిస్. అండ్ అఫ్ కోర్స్ దెర్ విల్ బి ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్ ఫర్ దిస్ టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్టివల్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ May 17th, 2026 ఫ్రమ్ 4 PM to 10 PM. సరే, ఇందాక శ్రీదేవి గారు అండ్ కమల్ హాసన్ గారి కాంబినేషన్ గురించి ఎలాగో మనం ప్రస్తావన తీసుకొచ్చాం కాబట్టి వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇంకొక సినిమా నుంచి ఒక ప్రీలీడ్ ప్లే చేస్తా. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 9726361966. లెట్ మీ ప్లే దిస్ ప్రీలీడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

ఒక 10 సెకండ్స్ సమయం ఇచ్చేసి మీకు ఆలోచించే సమయం ఇవ్వాలి కాబట్టి లెట్ మీ అలో దట్ 10-15 సెకండ్స్. అండ్ ఈలోపు మనం ఇంటర్నేషనల్ లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మళ్ళీ ఒక లుక్ ఇద్దాం. చాలా జరుగుతుందండి, యాక్చువల్లీ యూనో దెర్ ఇస్ లాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకుంటూ పోతే ఈ రోజు కాదు రేపు కాదు నడుస్తూనే ఉంటుందన్నమాట. వరల్డ్ పాలిటిక్స్ అలా ఉంటాయి. సో బేసిక్ గా చెప్పాలంటే మాత్రం ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ యునో ద జియో పాలిటిక్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా టు ఎండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ నార్మల్సీ షుడ్ బి రిస్టోర్డ్ అని చెప్పి అనుకుంటున్నాం. సరే, ఒక రాధ ఇద్దరు కృష్ణుల సినిమా నుంచి మనం ఈ పాట వినేద్దాం.

అహెడ్ ఆఫ్ టైమ్ మూవీస్, అహెడ్ ఆఫ్ టైమ్ సాంగ్స్ అండి. అసలు యూనో ఈ పాటలు వింటుంటే 30 సంవత్సరాలు అయిందా అనే ఒక ఆశ్చర్యకరమైన లుక్ వస్తుంది అనమాట ఫేస్ లో. 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్, కొన్ని పాటలు అయితే అసలు 45-50 ఇయర్స్ తర్వాత కూడా వింటుంటాము. బట్ యునో అహెడ్ ఆఫ్ టైమ్, ఎందుకంటే వేరే వర్డ్ లేదనమాట. అహెడ్ ఆఫ్ టైమ్ సాంగ్స్ అండ్ అహెడ్ ఆఫ్ టైమ్ మూవీస్ ఇవన్నీ. ఒకరాధా ఇద్దరు కృష్ణుల సినిమా నుంచి మనం విన్న పాట. శ్రీలక్ష్మి గారు మనకి సరిగ్గా సమాధానం ఇచ్చారు, వారు డ్రైవ్ చేస్తూ మనకి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలక్ష్మి గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్. అండ్ యా, యునో రేడియో సురభి కార్యక్రమాలు ఎప్పుడు కూడా శ్రోతల్ని అలరించడానికి మాత్రమే మేము మీ ముందుకు వస్తుంటాము. ఫ్రమ్ మార్నింగ్ 7 AM టు ఆల్ ద వే అప్ టు 9 PM ఇన్ ద ఈవినింగ్ సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో, లైవ్ ఫ్రమ్ రేడియో సురభి స్టూడియోస్ ఇన్ లూయిస్విల్ టెక్సస్. నా పేరు గిరి రామరాజు. ఈ రోజు మనం వింటున్నాము DFW మార్నింగ్ వైబ్స్, అండ్ నేను ఈ ఉదయం 10 గంటల దాకా మీతోటి ఉంటాను. అదే కోవకు చెందిన ఇంకొక పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తా. ఈ పాట ఎవరన్నా గుర్తుపడతారేమో చూద్దాం. లెట్ మీ ప్లే దిస్ అండ్ వాట్ సాంగ్ ఇస్ దిస్.

0: మరొక్కసారి వినిపిస్తా చాలా రోజుల తర్వాత. ఈ పాటలన్నీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ దబిడి దిబిడి సాంగ్స్ వచ్చిన తర్వాత ఏంటంటే అండి, జమానా మొత్తం అసలు ఎక్కడ విన్నా. ఆల్ రైట్, సో ఒక కాలర్ కాల్ చేశారు, మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేయొచ్చండి. లెట్ మీ ప్లే దిస్. అండ్ ఈ కొత్త తరం పాటలు వచ్చిన తర్వాత, గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి మీ పేరు?
1: హలో అండి, గుడ్ మార్నింగ్, నా పేరు సౌమ్య అండి.
0: సౌమ్య గారు, హ్యాపీ మండే అండి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
0: గుడ్ అండి, డూయింగ్ గ్రేట్, మై స్టార్టెడ్ ఆఫ్ వెల్, సో చెప్పండి మ్యామ్.
1: యా, ఇప్పుడు మీరు ప్లే చేసిన ప్రీలూడ్ అది చెప్పడానికి కాల్ చేశాను.
0: తప్పకుండా.
1: కదమ సింహం నుంచి చక్కెల గింతల రాగం.
0: ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్ గెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి.
2: హలో.
0: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు శ్రీని అండి.
0: శ్రీని గారు,
2: ఇది చెక్కిలి గింజల రాగం కొరం సోమ సినిమా అండి.
0: ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఈ సినిమా తోటి నాకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉందిలేండి. టికెట్లు దొరకలేదు, అదే రిలేషన్షిప్.
2: మాకు యాక్చువల్ గా జైవేకి టైమ్ లో వచ్చింది, సో
0: సూపర్ అండి.
2: ఇప్పుడు దీనికి కూడా అట్లానే ఉంది.
0: థ్యాంక్స్ అండి,
2: థ్యాంక్ యూ.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ మండే, మీ పేరు?
3: హ్యాపీ మండే అండి, గుడ్ మార్నింగ్, నా పేరు సందీప్ అండి.
0: హలో సందీప్ గారు, హాయ్ అండి.
3: హలో అండి, ఇప్పుడు మీరు ప్లే చేసింది మా అన్నయ్య పాట కొదవ సింహం, చెక్కెలిగిన తెల రాగం.
0: సూపర్.
3: ఇస్తుంటే కమ్మిస్తుంటే. హలో,
0: ఏమన్నా అసోసియేషన్ ఉందా మీకు ఈ సినిమాతో?
3: ఈ సినిమాతో లేదండి, కాకపోతే కరెక్ట్ గా ఫన్నీ ఇప్పుడే రాత్రి మాడు చెప్తున్నా, ప్యాషన్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటుంది అండి. మా అన్నయ్య సినిమా వచ్చింది ధైర్యవంతుడు అని.
0: ఓకే.
3: ఆ సినిమాకి వెళ్ళినప్పుడు షర్ట్ చిరిగిపోయి, చెప్పులు తెగిపోయి, టికెట్ కోసము, సో అలాంటి కొదవ సింహంకి ఏం లేదండి. థ్యాంక్ యూ. కొంచెం పెద్దవాళ్ళకి
0: నాకున్న అసోసియేషన్ ఏంటంటే టికెట్లు దొరకలేదు, అది అదొకటి. రెండోది, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను క్రికెటర్ కాబట్టి మన మొన్న మాట్లాడినాము, గ్రహం గోచ్ 333 కొట్టాడు కదా అప్పట్లో. పారలల్ గా అక్కడ క్రికెట్ మనళ్ళు బౌలింగ్ మామూలుగా చతికిల పడిపోతే ఈ సినిమా మాత్రం ఒక రేంజ్ లో నడుస్తుంది థియేటర్ లో అప్పట్లో. క్రికెట్ మ్యాచ్ చూడాలన్నా ఈ సినిమా చూడాలన్నా అర్థం కాలేదన్నమాట పరిస్థితి అట్లుండేది. కూల్ అండి, థ్యాంక్
3: యూ.
0: కొదమ సింహం రిలీజ్ అయింది 1890, ఆ టైంలో 333 గ్రహం రోజు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ మార్నింగ్, రేడియో సురభి.
4: హాయ్, గుడ్ మార్నింగ్ అండి.
0: హాయ్ అండి, మీ పేరు?
4: మహేష్ అండి.
0: గుడ్ మార్నింగ్ మహేష్ గారు, హ్యాపీ మండే అండి, చెప్పండి.
4: యా, కొదమ సింహం మూవీతో నేను స్కూల్లో ఉన్నప్పుడు వచ్చింది అది.
0: సూపర్.
4: సో మా ఫాదర్ తీసుకెళ్లారు అన్నమాట. సో ఆ మూవీ చూసి వచ్చిన కొన్ని ఇయర్స్ వరకు ఆ మూవీలో స్టార్ స్టార్ అనే సాంగ్ కి చిరు గారు రౌండ్ స్టెప్స్ వాచ్ చేసేస్తారు.
0: అవునండి.
4: సో అది నాకు అప్పట్లో చాలా వండర్ గా ఫీల్ అయ్యి చాలా ఇయర్స్ నాకు అది ఒక గుర్తు అనమాట. అది ఎలా చేశారు, నిజంగా ఎలా చేశారు, కెమెరా ట్రిక్స్ అని మా ఫాదర్ చెప్పేవాళ్ళు. కెమెరా ట్రిక్స్ అలా ఎలా పెడతారని అర్థమయ్యేది
0: కదా. ఇట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇందాక నేను అదే అన్నా, అహెడ్ ఆఫ్ టైమ్ మూవీస్, అహెడ్ ఆఫ్ టైమ్ టెక్నాలజీ అండ్ ఆల్సో సాంగ్స్ కూడా. అప్పుడు అర్థం కాదు, ఇప్పుడు కొంచెం కూర్చొని ఆలోచిస్తే మాత్రం డెఫినెట్లీ అసలు అప్పట్లో ఎలా తీశారు అనేది అసలు అర్థం కాని విషయం అనమాట. చిరంజీవి గారు
4: మూవీ వండర్ఫుల్, సాంగ్స్ స్టిల్ అసలు చాలా బాగుంది.
0: అసలు సూపర్ సాంగ్స్, అసలు రాజ్కోట్ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ ఆల్సో ఈ సినిమాలో మన బాలీవుడ్ విలన్ ప్రాణ్ గారు ఉంటారు, ప్రాణ్ ప్రాణ్ అని ఆయన యూనో అంటారు. సో ఆయన చూడడానికి అసలు విలన్ ఇష్ ఉంటారు అనమాట. కొంతమంది ఉంటారులేండి ప్రాణ్ అండ్ అమరీష్ పురి వీళ్ళంతా. బట్ బ్యూటిఫుల్ మెమరీస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ రైట్, కొదమ సింహం సినిమాకి కనెక్ట్ కాని వాళ్ళు రెట్రో ఎవరుంటారండి? ఖచ్చితంగా ఈ సినిమా వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీస్ ఇన్ చిరంజీవి గారి కెరీర్ లో. అదే సినిమా నుంచి అదే పాట ఇప్పుడు మనం వినేద్దాం.

0: పాట మధ్యలో బుడమేటి పొంగంటి అనే ఒక లిరిక్ వస్తుంది. బుడమేరు ఏ జిల్లాలో ఉంది మీకెవరికన్నా గుర్తుందా? కాల్ చేయండి 9726361966. నాకు గుర్తుంది, అంటే మాది ఆ జిల్లా కాకపోయినా నాకు గుర్తుంది, ఎందుకంటే నేను ట్రావెల్ ఎక్కువ చేశాను అనమాట ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో. సో బుడమేరు ఏ జిల్లాలో ఉంది కాల్ చేయండి 9726361966. ఈలోపు మనం ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి ప్రకటన చదువుదాం. If you are planning your summer travel or visiting USA and me friends gaani relatives gaani evarana parents America visit chestunnara variki insurance is very very important. So the one and only place that you should contact is SNR Insurance andi 469-464-9864 is their number and www.snrinsurance.com is their website. Aa website loki velthe meeku marinta samacharam దొరుకుతుంది. బుడమేరు అనేది ఏ జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో? స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966. మనం ఈలోపు కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. మీరు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఆన్ మండే మార్నింగ్ విత్ గిరి రామరాజు అండ్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ మనం బ్రేక్ తర్వాత మరిన్ని రెట్రో సాంగ్స్ విందాము. And I will be right back after this short commercial break. Stay tuned.
1: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
2: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: మేము నలుగురం ఎప్పుడూ రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తున్నారు?
5: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
2: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com. అందమంటే గుణం, గుణం అంటే క్యారెక్టర్. సీక్ ద డివినిటీ ఇన్ యూ విత్ డివైన్లీ క్రాఫ్టెడ్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎట్ ఆర్తి జ్యువెలర్స్. ఎవ్రీ పీస్ ఇస్ క్రాఫ్టెడ్ టు రిఫ్లెక్ట్ అ టైమ్లెస్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్, ట్రస్ట్ అండ్ ప్యాషన్. వీ క్యారీ టైమ్లెస్ పీసెస్ ఫ్రమ్ 22 క్యారెట్ ప్లెయిన్ గోల్డ్ టు యాంటీక్స్, కుందన్, ఓల్కి అండ్ డార్జిలింగ్ డైమండ్స్. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ 27 ఇయర్స్ ఇన్ రిచర్డ్సన్, వీ ఆర్ ద ఫస్ట్ ఇండియన్ జ్యువెలరీ బ్రాండ్ ఎంటరింగ్ ఫ్రిస్కో విత్ అవర్ సెకండ్ స్టోర్. స్టే ట్యూన్ for more information. Aarti Jewelers, where divinity meets your shine.

ఆల్ రైట్ స్లైట్ లిటిల్ పాస్ ఉంది మధ్యలో శ్రోతలు క్షమించండి బికాజ్ నాకు ఒక ఆత్మీయ శ్రోత కాల్ చేసి నేను అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చారు బుడమేరు ప్రకాశం జిల్లాలో ఉంది జనరల్ గా వేరే ఏదైనా ఎయిర్లు పారుతున్నప్పుడు కూడా మనకి ఇండియాలో ఒక వాడుక భాషలో కూడా యూజ్ చేస్తుంటాం అనమాట బట్ దట్ రివర్ ఈజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు దగ్గర ఒంగోలు దర్శి ఆ మధ్యలో ట్రావెల్ చేస్తుంటే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కింద నుంచి పారుతుంది దట్ ఈస్ కాల్డ్ బుడమేరు రివర్ అదనమాట విషయం ప్రజ్వల గారు ఒక పాట కోరారు వారి పాట నేను లైనప్ చేసే ముందు ఇంకొక పాటకు సంబంధించిన ప్రీల్యూడ్ అందిస్తా అండ్ ఆ ప్రీల్యూడ్ విని ఇది ఏ పాట గుర్తుపట్టి నాకు కాల్ చేసి చెప్పండి మరి మెగాస్టార్ గారి పాటలు వింటున్నప్పుడు నందమూరి బాలకృష్ణ గారి పాట వినకుంటే ఎలా ఇది ఏ పాట చెప్పండి 9726361966

ఎన్ని రోజుల తర్వాత రేడియో సాంగ్ మళ్ళీ ఒకసారి కదా, మీకు స్ట్రైక్ అయ్యే ఉంటుంది. లెట్ మీ జస్ట్ రీప్లే దిస్ ఫర్ యూ. ఇది ప్రీలియుడ్, వినండి. వాట్ సాంగ్ ఈస్ దిస్?

0: ఈ లోపు మీరు ఆలోచిస్తుండండి. అండ్ నేనేం చేస్తున్నా అంటే, మన ఆత్మీయ శ్రోత గారు ఒక పాట కోరారు, అయితే ఒక కాలర్ ని తీసుకుని వారి సాంగ్ రిక్వెస్ట్ ని ప్లే చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, హ్యాపీ మండే.
1: హ్యాపీ మండే గారు. ప్రీలూడ్ కొంచెం కట్ అయిందండి, బట్ ఐ థింక్ అది రాసలీల వేల.
0: సూపర్ సినిమా పేరు చెప్పండి. రైట్ ఆన్సర్ అండి సుధా గారు. ఇలా నవ్వితే రాంగ్ అని అనిపించదు, ఇంకోలా నవ్వితే రాంగ్ అనిపిస్తుంది. రైట్ ఆన్సర్. ఇంకో కాలర్ తోటి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు? గుడ్ మార్నింగ్ సౌజన్య గారు, హ్యాపీ మండే అండి.
2: హ్యాపీ మండే అండి.
0: థ్యాంక్ యూ అండి, చెప్పండి మ్యామ్.
2: సాంగ్ రాసలీల వేళ రాయబారం వేళ అనుకుంటా కదండి.
0: ఎక్సలెంట్ అండి, అనుకోవడం కాదు, కరెక్ట్ ఆన్సర్. ఎక్సలెంట్,
2: థ్యాంక్ యూ. అది చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళే టైమ్ 1:00 షోకి థియేటర్ లో వేస్తూ ఉండేవాడి సాంగ్స్.
0: థియేటర్ లో వేస్తుంటే థియేటర్ లో నుంచి బయటకు వినిపించేది అనమాట.
2: అదే మూవీ స్టార్ట్ అయ్యే ముందు కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అందులో ఒకటి ఉంటుంది.
0: రైట్ రైట్, ఎగ్జాక్ట్లీ. సో మాకు మాది అంటే మీ ప్రాపర్ నాకు తెలియదు కానీ, మాది ఖమ్మంలో సుందర్ టాకీస్ అని ఒకటి ఉండేదండి, సుందర్. అది మా డబ్బా థియేటర్ అనమాట. దాంట్లో అసలు తలుపులు పనిచేయవు, ఫ్యాన్లు పనిచేయవు, ఏం పనిచేయవు, ఒక స్పీకర్లు మాత్రం పనిచేస్తాయి సినిమా. సేమ్ అదే. యా బట్ ఏది ఎట్లున్నా సరే సినిమా మాత్రం 100 రోజులు ఆడేది ఆ థియేటర్ లో. అబ్సల్యూట్లీ, అసలు వండర్ఫుల్ మెమరీస్ అవన్నీ. మీరు అన్నట్టు స్కూల్ నుంచి పుస్తకాలు పట్టుకుని ఇంటికి వెళ్తుంటే సాంగ్స్ వినిపించేది అనమాట బయటికి.
2: మాకు స్కూల్ కి ఆ థియేటర్ కి 2 మైల్స్ కూడా గ్యాప్ ఉండేది కాదు.
0: ఓ వావ్, ఓకే.
2: చాలా దగ్గర ఉండేది అనమాట. ఆఫ్టర్నూన్ 1 కి ఒక షో ఉండేది. ఆ టైం కి మా మాస్టర్ వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి చెట్టు కింద కూర్చోబెడితే వీళ్ళు స్టార్ట్ అయ్యే ముందు ఈ సాంగ్స్ మొదలయ్యా అనమాట.
0: వాట్ ఐ నాస్టాల్జియా అండి. స్కూల్కి పోవాలన్నా సినిమాకి పోవాలన్నా అర్థం కాని పరిస్థితులలో ఉండే. టూ గుడ్ మెమరీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి సౌజన్య గారు. వాట్ ఏ మెమరీ కదా. స్కూల్కి వెళ్లాలన్నా లేకుంటే మనం సినిమాకి పోవాలన్నా ఆదిత్య 369 మూవీకి వెళ్లాలన్నా అనేది ఒక మీమాంసలో ఉంటాం అనమాట. బట్ స్కూల్కి వెళ్లకుంటే ఇక్కడ మాస్టర్, సినిమాకి వెళ్లకుంటే మన మనసు, రెండు అలా అలా అలా యూనో ఏమంటారు దాన్ని, ఇంకేదో లోకంలోకి తీసుకుని వెళ్తాయి. ఎనీవేస్, సో బ్యూటిఫుల్ నాస్టాల్జియా, సచ్ ఎ సాంగ్స్. ఇందాక నేను అన్నట్టుగా అగైన్ సేమ్ థింగ్, యూనో, అహెడ్ ఆఫ్ సాంగ్, అహెడ్ ఆఫ్ టైమ్ సాంగ్స్ అండ్ అహెడ్ ఆఫ్ టైమ్ మూవీస్ అండి. అఫ్ కోర్స్ ఇళయరాజా గారు అందించిన మ్యూజిక్ అహెడ్ ఆఫ్ టైమ్ మ్యూజిక్. లెట్స్ లిసన్ టు ది సాంగ్ రాసలీల వేళ ఫ్రమ్ ద మూవీ ఆదిత్య 369.

లిరిక్ ని కొంచెం సేపు పక్కకు పెట్టి తబలా నేర్చుకోవాలి అని అంటే మీరు ఈ పాట వినండి. అసలు తబలా ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ ఫేజెస్ ఆఫ్ తబలా మీకు చాలా సింపుల్ గా అలా యూనో సెటిల్డ్ గా ఉండే మ్యూజిక్ తబలా కావాలి అని అంటే లిరిక్ ని పక్కకు పెట్టేసి కరియాకే ట్రాక్ లో రాసలీల వేళ సాంగ్ వినండి. యూ విల్ మాస్టర్ ద తబలా స్కిల్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అవుతే ఇంకా దాని తర్వాత యూనో డిఫికల్టీ లెవెల్స్ అవన్నీ ఉంటాయి. బట్ యూజువల్లీ ఇలాంటి సాఫ్ట్ తబలా బీట్ తోటి ఉన్న పాటలు వింటూ ఇంకా ఉస్తాద్ ఆయన ఉస్తాద్ దాంట్లో వెళ్ళిపోతారా లేకుంటే ఏదో మీ ఇష్టం గానీ, బట్ లిరిక్ పక్క పెట్టేసి తబలా నేర్చుకోవాలనంటే ఈ పాట వినండి. బ్యూటిఫుల్ తబలా రెండిషన్ అండ్ ఇళ్ళరాజా గారి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నా దగ్గర ఉందంటారా, ఐ డౌట్. కానీ ఉన్నంతలో మాత్రం సమాచారాన్ని మీ ముందుకు అందిస్తూనే ఉంటాను. ఆల్ రైట్, మన ఆత్మీయ శ్రోత అండ్ పర్సనల్ గా మా ఫ్యామిలీ కూడా ఫ్రెండ్ ప్రద్యుల గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు. ప్రద్యుల గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యునో చెకింగ్ ఆన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు అడుగుతుంటారు. అండ్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ఫైన్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మీరు అడిగిన పాట 35 ఒక చిన్న కథ కాదు అనే సినిమా నుంచి మీరు కోరిన ఈ పాట మీకోసం, హియర్ ఇట్ ఈస్.

దట్ వాజ్ ద రిక్వెస్ట్ సాంగ్ ఫర్ ప్రద్విల గారు. ఐ హోప్ యు ఎంజాయ్డ్ అండి. అండ్ శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగుని ఇస్తాం. ఆల్ రైట్, సో రేడియో సురభి జాతర, మరొకసారి మనం జాతర గురించి మాట్లాడదాం. జూన్ 7, 2026 జరగబోతోంది. అండ్ 1 మంత్ కూడా లేదు యాక్చువల్లీ చెప్పాలంటే, 25 డేస్. వీఆర్ జస్ట్ కౌంటింగ్ డౌన్ అండ్ కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ మాకు మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేషన్స్ అన్ని జరిగిపోయాయి. ఇంకా ఫైనల్ లెగ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఏమన్నా ఉంటే అవి ఇప్పుడు నడుస్తున్నాయి. బట్ మీరు డెఫినెట్లీ అక్కడికి వచ్చేసేయండి. అండ్ సీతారామ కళ్యాణం ఉండబోతుంది. అండ్ దాంతోపాటు ఇంకా ఎక్సైటింగ్ వెండర్ బూత్స్ అండ్ ఫుడ్ బూత్స్ ఉండబోతున్నాయి. అండ్ అఫ్ కోర్స్ దెర్ విల్ బి కమ్యూనిటీ రికగ్నిషన్ అవార్డ్స్ అండ్ దెర్ విల్ బి ఫ్యాషన్ షో అండ్ ఆల్సో ది స్టార్ట్అప్ స్ట్రీట్. మీరు ఎవరన్నా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్అప్ స్ట్రీట్ అని అక్కడ ఒకటి స్పెషల్ వెండర్ బూత్ ఒకటి బూత్ ఉంటుంది. అక్కడికి వచ్చేసి మీ స్టార్ట్అప్ గురించి కానీ లేకుంటే అవన్నీ ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అండ్ బిగ్ ఫైనల్ సర్ప్రైజ్ కూడా ఒకటి ఉండబోతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆ రోజు మీరు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో మాత్రమే చూడబోతున్నారు, ఇక్కడ జాతరలో. అండ్ జాతర ఇస్ హ్యాపెనింగ్ ఆన్ జూన్ 7, 2026 ఇన్ ఫ్రిస్కో ఫ్లయర్స్. దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ ఇండోర్స్ అండి, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ ఆఫ్ కోర్స్ అన్ని వర్గాల్ని మనం దృష్టిలో పెట్టుకుని, వెదర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని, డాలస్ ఫోర్ట్ వర్త్ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు కదా. అండ్ పార్కింగ్ అదంతా ఇబ్బంది లేకుండా ఈసారి ఇండోర్స్ లో చేస్తున్నాము జాతర ఆన్ జూన్ 7, 2026. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ radiosurabhi.com/RSJ ఆర్ రైట్ అన్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఆల్ రైట్. అలాగే సెకండ్ స్కిన్ అనే బొటీక్ మనకి ఒక ఫ్యాషన్ షో కాదు, మీన్ శారీ షో ఒకటి తీసుకొస్తున్నారు. దట్ విల్ బి హ్యాపెనింగ్ ఆన్ May 16th and 17th జరగబోతుందండి అది. అండ్ 16th and 17th 12 PM to 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్ వే అర్వింగ్ లో జరుగుతుంది. వారు రకరకాల శారీస్ మనకి తీసుకురాబోతున్నారు. అండ్ ఏ శారీస్ ఏంటి అనేది మీరు ఆ ఈవెంట్ అటెండ్ అయితే మాత్రం మీకు తెలుస్తుంది. మరి శారీ గురించి మనం ప్రస్తావన తీసుకొచ్చి వారి ప్రకటన కూడా చదువుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన అనుసంధానమైన ఒక పాటకి సంబంధించి ప్రీలియుడ్ అందిస్తా. ఇది ఏ పాట తెలిస్తే కాల్ చేయండి 9726361966.

రైట్, లుక్స్ లైక్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ టెక్నికల్ నిగిల్ అండి. అండ్ పాట నేను ప్లే చేస్తాను, బట్ ఈ లోపు మనం ఇంకొక పాట వినే ప్రయత్నం చేద్దాం. లెట్స్ లిజన్ టు దిస్ సాంగ్.

0: వచ్చిందా?
1: ఏమన్నా సార్, అత్తగారి లేదా
0: జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి.

0: సాంగ్ మొత్తం జీడిపప్పు ఉప్మా తింటూనే ఉంటాడు నాని ఈ పాటలో. అయితే ఉప్మా అనగానే నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి, కొన్ని టిఫిన్స్ అండర్ రేటెడ్ టిఫిన్స్ ఉంటాయి అన్నమాట, అందులో ఉప్మా ఒకటి, బట్ జీడిపప్పు ఉప్మా మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి మీకు నచ్చిన టిఫిన్ ఏంటి? మార్నింగ్ టైంలో ఉన్నాం కాబట్టి ఎలాగో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మీకు నచ్చిన టిఫిన్ ఏంటి స్టూడియో కాల్ చేసి చెప్పండి, 9726361966. అండర్ రేటెడ్ టిఫిన్ కాదు, మీకు నచ్చిన టిఫిన్ ఏంటో చెప్తే నేను కూడా నాకు నచ్చిన టిఫిన్ ఏంటో షేర్ చేసుకుంటా. సో టూ వే కమ్యూనికేషన్ మొదలు పెడదాం. కార్యక్రమంలో కొంత సమయం మిగిలింది కాబట్టి సరదాగా కాసేపు ఇలా మాట్లాడుకుంటూ వెళ్దాం. మీరు ఆల్రెడీ ఆఫీస్ లో ఉంటే టిఫిన్ గురించి మర్చిపోయి ఆఫీస్ మీద ఫోకస్ పెట్టండి, బట్ ఇంకా డ్రైవ్ చేస్తుంటే మాత్రం మీకు నచ్చిన టిఫిన్ ఏంటో తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ DFW మార్నింగ్ వైబ్స్ ఆన్ మండే మార్నింగ్ వైబ్స్. అండ్ నేను కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: Tick, tick. Radio Surabhi, time check. Studio lo time, 9 a.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
2: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
6: Manashanti. Mental peace. Masala dosa.
7: శ్రీ కృష్ణ విలాస్ కి రండి 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది బృందావన్ రిఫ్రెషర్స్ అయినా గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కరీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్ 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో కాలర్స్ 4692696476
8: కార్యక్రమంలోకి పునఃస్వాగతం 9:00 టాప్ ఆఫ్ ది అవర్ లో ఉన్నాము స్టూడియోలో సమయం 9:03:40 మీరు వింటున్నారు డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విత్ గిరి రామరాజు అండ్ మనం ఇంకొక గంట సేపటి పాటు కార్యక్రమంలో ఉంటాం అండ్ నా రెట్రో వైబ్ కొనసాగుతూనే ఉంటుంది ఇందాక మనం సెకండ్ స్కిన్ వారి బొటీక్ షో గురించి మాట్లాడుకున్నాం కదండి దే విల్ బి కమింగ్ అవుట్ ఫర్ దేర్ యునో శారీ శారీ షో అండ్ అది వచ్చేసి 16th and 17th ఈ వీకెండ్ లో జరగబోతుంది 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇన్ ఇర్వింగ్ టెక్సస్ అండ్ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు ఎలాగో ఇందాక ఆ పాట యూనో దానికి సంబంధించి అనుసంధానమైన పాట ప్రీల్యూడ్ ఒకటి అందిస్తా అని చెప్పాను కదా ఇప్పుడు అది రెడీగా ఉంది ఇది ఏ పాటో తెలిస్తే కాల్ చేయండి 972-636-1966 వాట్ సాంగ్ ఈస్ దిస్

0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి. మీ పేరు? చందన గారు. గుడ్ మార్నింగ్ అండి, హ్యాపీ మండే. థ్యాంక్ యూ, చెప్పండి.
1: అది ఆఖరి పోరాటంలో నాగార్జున గారి సాంగ్, నాగార్జున సీరియల్ గారి సాంగ్, తెల్లచి
0: సూపర్ అండి. బాగుంటుంది పాట. ఆ పాట పాడింది ఎవరో తెలుసా?
1: లతా మంగేష్కర్ గారు అనుకుంటా.
0: ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్ గెస్, సూపర్. మీ మైండ్ అసలు మార్నింగ్ టైమ్ లో చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అంటే డే ఎలా ఉండబోతున్నా గానీ మార్నింగ్ కొంచెం మనం షార్ప్నెస్ పెట్టేసాం ఆల్రెడీ, సో ఇట్ విల్ బి, ఇట్ విల్ బి గుడ్. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ చందన గారు. యా, అదే సాంగ్ లైన్అప్ చేశాను, కమింగ్ అప్ అండి. థ్యాంక్ యూ. దట్ వాజ్ చందన గారు, సరైన సమాధానం ఇచ్చారు. మధ్యలో ఇంకో కాల్ కూడా మిస్ అయ్యాను, మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే, ఒక 10 సెకండ్స్ లో కాల్ బ్యాక్ చేస్తే నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి. అండ్ ఎస్, ఆఖరి పోరాటం సినిమా నుంచి నేను అందించిన ప్రిల్యూడ్, ఆ పాట పాడింది నన్న తర్వాత లతా మంగేష్కర్ గారండి. వారు తెలుగులో పాడిన పాటలు ఎన్ని ఉన్నాయో ఒక రెండో మూడో ఉన్నట్టున్నాయి. రెండు స్ట్రైట్ సాంగ్స్ ఉన్నాయి నాకు తెలిసి. అండ్ శ్రీదేవి అనే సినిమా, ఏది మన శ్రీదేవి గారి సినిమా ఉంది కదా, ఏం సినిమా అది గుర్తు రావట్లేదు హిందీలో. ఆ సినిమాని డబ్ చేసినప్పుడు అదే సినిమాలో ఉన్న పాటల్ని తెలుగులో కూడా లతా మంగేష్కర్ గారే పాడారు అన్నమాట. అంతకు తప్పితే నాకు వేరే ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇప్పుడు ఈ పాట మాత్రం లతా మంగేష్కర్ గారు ఆఖరి పోరాటం సినిమాకి చిత్రానికి పాడిన ఈ పాటను మనం వినేద్దాం. చందన గారికి మరొక్కసారి సరైన సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి రిక్వెస్ట్ సాంగ్ అని కూడా అనుకోవచ్చు. లెట్స్ ప్లే దిస్ సాంగ్.

బ్యూటిఫుల్ సాంగ్. ఆఖరి పోరాటం సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో సాంగ్స్ ప్రీల్యూడ్స్ కి కొంతసేపు పాస్ ఇచ్చి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ట్రివియా. ఆల్ రైట్, సో నేను ఆ మ్యూజిక్ ప్లే చేశాను, మ్యూజిక్ కాదు, నేను ఆ బిట్ ప్లే చేశానంటే హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ అనే క్వశ్చన్ ట్రివియా కి సమయానికి ఆసన్నమైంది. అండ్ ఈరోజు మొట్టమొదటి ట్రివియా ఏంటంటే, ఎడారిలో కూడా 360 degrees స్పిన్ చేయగల ఆ స్పిన్ మాంత్రికుడు ఎవరు? ఎడారిలో కూడా 300 degrees స్పిన్ చేయగల కెపాసిటీ కేపబిలిటీ ఉన్న స్పిన్ మాంత్రికుడు ఎవరు? మాజీ ఆఫ్ స్పిన్నర్, అతని పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966. తనకున్న అది పేరు అన్నమాట. అది ఎడారిలో, యూనో, డెజర్ట్ లో కూడా ఒక వికెట్ పెట్టి బౌలింగ్ చేస్తే 360 degrees లో స్పిన్ చేసి వికెట్ తీసుకోగల కేపబిలిటీ కెపాసిటీ ఉన్న ఆ మాజీ స్పిన్ మాంత్రికుడు ఎవరు? స్టూడియో కాల్ చేయండి 9726361966. అండ్ ఆల్సో టీమిండియా, దే హ్యావ్ రిటైన్డ్ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని రిటైన్ చేసుకున్నారు టీమిండియా. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. దీని గురించి న్యాయంగా నిన్న స్పోర్ట్స్ కాలంలో నేను మాట్లాడాలి, బట్ కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ ఉండడం వల్ల నిన్న స్పోర్ట్స్ కాలం చేయలేకపోయాను. బట్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 118 points తోటి భారత్ టాప్ లో ఉంది, ఫాలోడ్ బై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్, వెస్టిండీస్. సో టాప్ వన్డేలలో అయితే టాప్ లో ఉన్నాం, T20లో చెలరేగిపోతున్నాం, అంతా బానే ఉంది. బట్ వాట్ అబౌట్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్? నాకు ఎప్పుడు బాధ కలిగించే విషయం అనమాట, బికాస్ ఐ ఫాలో మోస్ట్లీ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ దాన్ వన్డే అండ్ T20 అండి, బికాస్ దట్ ఈస్ ద రియల్ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్. యూనో, మన దగ్గర ఉన్న రియల్ టాలెంట్ బయటికి తీసుకురావాలి అనంటే టెస్ట్ మ్యాచ్ ఈస్ ద రైట్ ఫార్మాట్ అని నా పర్సనల్ అభిప్రాయం. మన శ్రోతలు కూడా చాలాసార్లు స్పోర్ట్స్ కాలంలో వ్యక్తపరిచారు. బట్ రైట్ నౌ ఇండియా ఆన్ ది టాప్ ఆఫ్ ద టేబుల్ ఆఫ్ వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్. హౌ ఇస్ దట్ క్రికెట్ క్లీన్ బోల్డ్ క్వశ్చన్ అలానే ఉంది. ఎడారిలో కూడా 300 degrees స్పిన్ చేసి వికెట్ తీసుకోగల కెపాసిటీ ఉన్న ఆ స్పిన్ బౌలర్ ఎవరు, మాజీ స్పిన్ బౌలర్ ఎవరో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 9726361966. లెట్స్ లిసన్ టు ఎ సాంగ్ ఇన్ బిట్వీన్.

రైట్, సో దట్ వాజ్ ద రెట్రో వైబ్. అండ్ కొద్దిసేపటి తర్వాత మనం కొత్త సాంగ్స్, లేటెస్ట్ సాంగ్స్ వినే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ అంటే లేటెస్ట్ అంటే మరీ లేటెస్ట్ కాకుండా 2018 నుంచి ఈ రోజు వరకు రిలీజ్ అయిన పాటలలో కొన్ని పాటలు నేను మీకు ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను కార్యక్రమం ఎండింగ్ దాకా. సరే, నేను అడిగిన ప్రశ్నకు నాకు సరైన సమాధానం రాలేదండి. నేను ప్రశ్న మారుస్తున్నా. మీకు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇస్తే పొద్దున పూట కొంచెం ఆఫీస్ టైంలో డిఫికల్టీ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ ఇస్తే కొంచెం ఏముంది ఏం ఆలోచిస్తాంలే అని అనుకుంటారేమో. సో లెట్ మీ రివైజ్ ద ట్రివియా. భారతదేశానికి డెబ్యూ చేస్తూ ఆడిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ లోనే 16 వికెట్లు తీసుకున్న రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్ ఎవరు? భారతదేశానికి డెబ్యూ చేస్తూ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ లోనే 16 వికెట్లు తీసుకున్న రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్ ఎవరు? కాల్ చేయండి 972-636-1966.

ఈ పాటకు ప్రత్యేకత ఉందండి. అండ్ అఫ్ కోర్స్ సుద్దాల అశోక్ తేజ గారు రాశారు. అండ్ ఈ పాటకు సంబంధించి లైన్ బై లైన్ డిస్క్రిప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది ఒక సందర్భంలో అశోక్ తేజ గారు, బికాస్ దేర్ వాజ్ సమ్ కాంట్రవర్సీ, అదంతా మనకు తెలుసు. దాని లోపలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ సాంగ్ డెఫినెట్లీ ఈ పాట అంతవరకు క్రెడిట్ మాత్రం అశోక్ తేజ గారికి వెళ్తుంది. ఎందుకంటే సినిమాకి, ఒక సినిమాకి ఎలా రాయాలి సరంగ దర్యా పాట అనేది, ఒక సినిమాకి ఎలా రాయాలి అనేది వారు కూలంకుషంగా చర్చించారు. సో అక్కడికి ఆ కాంట్రవర్సీ ఎండ్ అయిపోయింది. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ఈ పాటలో, ఈ సినిమాలో ఇద్దరు రా టాలెంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి మంగళి గారు, రెండోది సాయి పల్లవి గారు. రా టాలెంట్ అంటే వాళ్ళ దగ్గర నేచురాలిటీ ఉంది. ఆ నేచురాలిటీని ఒక ఫినిష్డ్ గూడ్ గా బయటకు తీసుకురావాలి అంటే శేఖర్ కమల గారు ఖచ్చితంగా వెలికి తీశారు. అండ్ అదే మనం ఈ పాటలో చూసాము. లవ్ స్టోరీ సినిమా నుంచి మీరు విన్న పాట, సాయి పల్లవి గారు వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో. అండ్ అలా పయనిస్తూ దూసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. అండ్ వారు మొన్ననే ఇటీవల మధ్య కాలంలో ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ హ్యాపీ బర్త్డే చెప్తూ సారంగ దర్యా సినిమా నుంచి లవ్ స్టోరీ సినిమా నుంచి సరంగ దరి అనే పాట మనం వినేశాం. నాకు నేను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ సురేంద్ర గారు కాల్ చేసి సరైన సమాధానం ఇచ్చారు. తను డెబ్యూ చేసిన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ లోనే 16 వికెట్లు తీసుకున్న రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్ ఎవరంటే నన్ అదర్ దాన్ నరేంద్ర హిర్వాణి. వెస్టిండీస్ మీద ఈ ఫీట్ సాధించారు. తర్వాత కొన్ని మ్యాచెస్ లో రాణించినా సరే ఆఖరికి తన కెరీర్ ఒక దగ్గర స్టాల్ అయిపోయింది అనమాట. అంటే బ్యాటర్స్ స్టార్టెడ్ పికింగ్ అప్ హిజ్ లైన్ అండ్ లెంత్ యాజ్ వెల్ యాజ్ హిజ్ రిస్ట్ స్పిన్. పెద్దగా వేరియేషన్స్ తీసుకురాలేకపోయాడు. లెగ్ బ్రేక్ అయితే వేస్తున్నాడు, గాని గూగ్లీ వేయడంలో మాత్రం రాన్ రాన్ తను విఫలమై అండ్ స్లోలీ స్లోలీ తను హీ ఫేడెడ్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. బట్ ఫస్ట్ మ్యాచ్ లో, సెకండ్ మ్యాచ్ లో, థర్డ్ మ్యాచ్ లో మాత్రం నరేంద్ర హిర్వాణి అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అప్పట్లో 90s లో. అండ్ డెఫినెట్లీ యూనో తను తీసుకున్న 16 వికెట్లు కూడా మామూలు బ్యాటింగ్ లైన్అప్ కాదు. వెస్టిండీస్ మీద వివియన్ రిచర్డ్స్, రిచీ రిచర్డ్సన్, అగస్టిన్ లోగి అండ్ యూనో ఇంకా చాలా మంది, ఈవెన్ డెస్మండ్ హెయిన్స్ వాళ్ళు కూడా ఉన్నారనుకుంటా. ఒకసారి ఆ బ్యాటింగ్ లైన్అప్ చూస్తే నాకు అర్థమవుతుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇట్ వాజ్ ఎ స్టాల్వార్డ్ బ్యాటింగ్ లైన్అప్. అంత లైన్అప్ తోటి ఒక కొత్త బౌలర్ గా వచ్చి తన ఆడిన మొట్టమొదటి మ్యాచ్ లోనే 16 వికెట్లు తీసుకున్నాడు మన నరేంద్ర హిర్వాణి. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు ఫర్ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్. అండ్ ఐ విష్ యువర్ సన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిజ్ లెగ్ బ్రేక్ యాక్షన్ యాజ్ వెల్ యాజ్ హిజ్ కెరియర్. క్రికెట్ తను నేర్చుకుంటున్నాడు అండ్ హీజ్ ఆల్సో లెగ్ బ్రేక్ బౌలర్ అని చెప్పి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్స్ అండ్ యూనో వేరియేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి. స్కిల్ నేర్చుకుంటే మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఈజీ టు పికప్ ద లెగ్ బ్రేక్ బౌలర్ అనమాట. ఆఫ్ స్పిన్ ని కొంచెం పికప్ చేయొచ్చు, కొంచెం యూనో ఈజీగా ఆడే అవకాశం ఉంటుంది, కానీ లెగ్ బ్రేక్ ని పికప్ చేయడం మాత్రం స్కిల్ ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ బ్యాట్స్మెన్. అది విషయం. ఒక పాట వినేసి మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం.

0: వచ్చేసింది. ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సుర్భి జాతర. అండ్ మా రేడియో సుర్భి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సుర్భి జాతర. మీరు విన్నది కరెక్టే, ఫ్రీ కోలాటం ఎట్ జాతర. అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026. So, see you all at Radio Surabhi Jatra on June 7th.
1: Radio Surabhi Revisit.
2: Building is cool and koni aim labam.
3: Anduke, Value Financial Services undi kada.
4: Specializing in Core Java and DS Inc.
5: Fresh quality kuralu, groceries with a simple online order, myhomegrosses.com.
6: Thank you for being in our journey.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
10: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Mumbai Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

వెల్కమ్ బ్యాక్. కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్, సో కార్యక్రమంలో కొద్ది సమయం మిగిలింది అండ్ ఇప్పుడు మనం ఒక మంచి ఫోక్ సాంగ్ వినిద్దాం. ఇటీవల రిలీజ్ అయిన ఒక ఫోక్ సాంగ్, హియర్ ఇట్ ఈస్ మీ అందరి కోసం.

భలే ఉంది లిరిక్ మాత్రం. బొమ్మలు వారి మీదనే, బాజాప్తా వారి మీదనే అని, బాజాప్తా బరాబర్ ఇవన్నీ మనకి తెలంగాణ మాండలికంలో, తెలంగాణ ప్రాంతాలలో తరచుగా, చాలా చాలా చాలా తరచుగా వినిపించే పదాలు అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఒక పాటలో పెట్టేసి, మమిడి కోనాల మీద మబ్బులేము విరిసినాయి, మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ. అమ్మాయికి పూజ అని కూడా అన్నం రావట్లేదు, బూజవ్వ అని అక్కడ అట్లా పలుకుతారు అనమాట. అంటే అది పాటలో పెట్టడం కాదు, అక్కడున్న మాండలికాన్ని వారు పాటలో కూడా అదే యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేశారనమాట. అది విషయం. ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఈ రెండు విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఈ రెండు విషయాలు ప్రత్యేకంగా నాకు స్ట్రైక్ అయిన విశేషాలు. అది నాకు ఈ మధ్య కాలంలో విన్న పాటలలో కొంచెం మంచిగా అనిపించిన పాట మీకు వినిపించారండి, మమిడి కోనాల మీద. అండ్ ఈ పాట పాడింది నన్ అదర్ దాన్ రేడియో సురభీస్ ఎస్టీమ్డ్ గెస్ట్ మధుప్రియ గారు. అండ్ అఫ్ కోర్స్ నాగవ్వ కూడా పాడారు, బట్ మధుప్రియ గారు మన స్టూడియోకి వచ్చి మనల్ని మనకి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. సో వారు పాడిన ఆ పాట సినిమా పాట కాకుండా ఫోక్ సాంగ్. మధుప్రియ గారు కూడా రా టాలెంట్ అనమాట. ఇందాక నేను కదా సాయి పల్లవి మాంగ్లి కొన్ని రా టాలెంట్స్ ఉంటాయి, వాటిని ఫినిష్డ్ గూడ్స్ గా బయటికి తీసుకురావాలి అంటే కొంతమంది డైరెక్టర్స్ అండ్ ఆల్సో మూవీ ఈజ్ అ ప్లాట్ఫామ్ బేసికల్ గా, అది విషయం. ఆల్రైట్, సో ఇంకో పాట వినిద్దాం. మహేష్ బాబు గారు ఏదో భేల్పూరి తినిపిస్తారంట మనకి. లెట్స్ లిసన్ టు దిస్ భేల్పూరి సాంగ్. అయితే పాట ప్లే చేసే ముందు ఈ రోజుకి క్రికెట్ కి సంబంధించిన ఆఖరి ట్రివియా అందిస్తున్నా. మూడు ప్రశ్నలకు ఒకదానికి, రెండు ప్రశ్నలకు ఒకదానికి సమాధానం వచ్చింది. అండ్ మూడవ చివరి ఆఖరి ప్రశ్న మీకోసం, హియర్ ఇట్ ఇస్. వివిఎస్ లక్ష్మణ్ స్కోర్ చేసిన 281 రన్స్ ఏ గ్రౌండ్ లో స్కోర్ చేశాడు? 281 రన్స్ గుర్తుంది కదండి, అది గుర్తు లేకుండా ఎవరికి? చుక్కలు చూపించిన ఇన్నింగ్స్, ప్రపంచ క్రికెట్ లోనే అసలు ఒక చరిత్ర రాసిన ఇన్నింగ్స్ అనమాట. 281 రన్స్ మన తెలుగు తేజం వివిఎస్ లక్ష్మణ్ స్కోర్ చేసిన 281 రన్స్ ఏ స్టేడియం లో స్కోర్ చేశాడు? కాల్ చేయండి 972-636-1966.

ఆల్ రైట్, దట్ వాజ్ మహేష్ బాబు గారి పాట. భేల్పురి సాంగ్ విన్నాము ఫ్రమ్ ద మూవీ ఆగడు సినిమా నుంచి మనం విన్న ఆ పాట. నాకు ఒక స్పెషల్ సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, ఇప్పుడు ఆ పాట మనం ప్లే చేద్దాం. మా జట్టు సభ్యులు శివగారు కోరారు ఈ పాట. శివగారు మీకోసం మీరు కోరిన ఈ పాట, హియర్ ఇట్ ఇస్. నాకు కూడా ఈ పాట సినిమాలో సాంగ్స్

దట్ వాజ్ ఫర్ శివ గారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అండి. అండ్ నేను అడిగిన ట్రివియాకి సరైన సమాధానం ఈడెన్ గార్డెన్స్ కోల్కతా అండి. వివిఎస్ లక్ష్మణ్ 281 స్కోర్ చేసిన ఆ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ కోల్కతా. హెవీలీ ప్యాక్డ్ క్రౌడ్ అనమాట కోల్కతాలో. ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు క్రికెట్ కి అయితే, గానీ అప్పుడు మాత్రం అసలు ఈడెన్ గార్డెన్స్ లో గేమ్ జరిగిందంటే 5 రోజులు టెస్ట్ మ్యాచ్ ఖచా ఖచ్ బరా హువా అనే పదం ఒకటి ఉంటది కదా హిందీ కామెంటరీలో, అలా ఉండేది అనమాట ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఒక్క ఇసుక పోస్తే రాలనంత జనాల మధ్యలో 281 స్కోర్ చేసి ప్రపంచ క్రికెట్ దశనే మార్చేశాడు వివిఎస్ లక్ష్మణ్. అండ్ అదే మ్యాచ్ లో రాహుల్ ద్రావిడ్ స్కోర్ చేసిన 170 ఆర్ 180 వాట్ ఎవర్, అది అసలు ఏ మూలకు పోయిందో అసలు దానికి ఏమాత్రం దాని గురించి అసలు మాట్లాడరు అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ అంటే అది ఆర్టిక్యులేటెడ్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఇద్దరు ఆడింది. అండ్ 281 రన్స్ అండ్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ నే మార్చేసిన ఇన్నింగ్స్ అది 281 రన్స్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో వివిఎస్ లక్ష్మణ్ స్కోర్ చేసిన ఇన్నింగ్స్. అదే విషయం నాకు ఇప్పటికీ ఇంకా గూస్ బంప్స్ వస్తుంటాయి. ఆ మ్యాచ్ నేను మా సొంత ఊరు ఖమ్మంలో చూశానండి, బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూశాను. ఎందుకంటే అప్పుడు కలర్ టీవీ పాడైపోయింది, మేక్ షిఫ్ట్ గా ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ కొనుక్కొని వచ్చి ఇంట్లో పెట్టామన్నమాట 2000 లో. చిన్న టీవీ అది, దాంట్లో చూసి ఆ మ్యాచ్. అండ్ క్రికెట్ బ్లాక్ అండ్ వైట్ లో చూస్తుంటే అదొక కిక్ లేదండి, అది వేరుంటది. వేరే అది మోస్ట్ లైక్లీ ఎవరు అంటే చాలా తక్కువ మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు క్రికెట్ మ్యాచ్. ఎప్పుడన్నా మీరు లైవ్ క్రికెట్ మ్యాచ్ బ్లాక్ అండ్ వైట్ లో చూడడం ఇప్పుడైతే పాసిబుల్ కాదు, బట్ నేను 281 ఇన్నింగ్స్ చిన్న టీవీలో బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూసాను ఆ ఇన్నింగ్స్. ఓ మై గాడ్, ఆ వైట్ అండ్ వైట్ క్లాత్థింగ్ అని లేకుంటే అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ నాస్టాల్జియా ఇన్నింగ్స్ నాకైతే మాత్రం టీవీలో చూడడం. అదే విషయం కార్యక్రమాన్ని కంక్లూడ్ చేయడానికి కొద్ది సమయం మిగిలింది, ఇంకొక పాట వినేసి మనం ఇంకా ఫైనల్ క్లోజింగ్ కామెంట్స్ ఇచ్చేద్దాం. మన సిద్ధు జొన్నలగడ్డ గారు రాధిక గారిని అది అడుగుతున్నారు, ఇప్పుడు ఆ పాట ప్లే చేద్దాం.

అందులో లిరిక్స్ చూస్తే పతంగిలో మాంజా, మాంజా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారండి? మాంజా పతంగ ఎగరేస్తున్నప్పుడు దాన్ని పట్టుకున్నారనుకోండి, రక్తం మయం అయిపోతుంది చెయ్యి అన్నమాట. అంత సివియారిటీ ఉంటుంది మాంజాలో. ఎందుకంటే పతంగి పైకి ఎగరేసినప్పుడు పతంగులాడేటోళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. అవతలోడి పతంగిని కోయాలంటే ఖచ్చితంగా మాంజా యూజ్ చేయవలసిందే, లేకుంటే అంత ఈజీగా కట్ కాదు. అండ్ యా, సో ఊర్లలో, సొంత ఊర్లో మా డాబా పై నుంచి పతంగులు ఎగరేస్తుంటే నాకు అసలు రాదు, ఐ డోంట్ నో హౌ టు యునో ఫ్లై ద కైట్ అనమాట. హరిప్రసాద్ అని నా ఫ్రెండ్ నేర్పించాడు, వాడు లెఫ్ట్ హ్యాండర్, లెఫ్ట్ హ్యాండ్ తోటి వాడు పతంగ ఆడుతుంటే నాకైతే షేక్ ఆడిచ్చేది అనమాట. వాడు ఒక్కొక్క పతంగిని అట్లా కోస్తుంటే ఎలా కోస్తారు అంటే దాంట్లో మాంజా అని ఒకటి ఉంటది, అది పెట్టు పతంగి తెగి పడాల్సిందే అని చెప్పి అన్నాడు. అప్పటి నుంచి నేర్చుకున్నా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మర్చిపోయా అనమాట. సరే, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ నాస్టాల్జియా అండి మనకి. అసలు ఈ నాస్టాల్జియా డ్రైవ్ లోకి వెళ్తే అది ఒక పట్టాన తేలదు, తెగదు, ముడిపడదు. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది. రేపు మార్నింగ్ మళ్ళీ ప్రత్యక్షం అవుతాను డిఎఫ్డబ్ల్యూ ట్యూస్డే మార్నింగ్ వైబ్స్ లో. సైనింగ్ ఆఫ్ గిరి రామరాజు అలై బలై పాటతోటి సైన్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దోస్ కాల్స్. ఐ రియల్లీ రియల్లీ లవ్ టుడే షో. ఎర్లీ మార్నింగే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ కీప్ లవింగ్ అస్. అండ్ సైనింగ్ ఆఫ్ గిరి ఫ్రమ్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్ స్ట్రీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్ క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్ ఇలాంటివి ఆ కమ్యూనిటీకి తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్
2: మిస్టర్ అవినాష్ మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం దీనికి మీ సంజాషి ఏంటి
3: గిల్టీ యువర్ ఆనర్ గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్
4: ఎస్
3: ఒకరోజు బిర్యానీ అని ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని ఎలా ఆగను మహాశయ ఎలా ఆగను
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
7: May 16th, inka 17th na, Hyderabad nunchi meekoka timeless experience అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్ బనారసీస్ కంచి ఇంకా ఎన్నో ఎన్నెన్నో పండగలు పెళ్లిళ్లు ఈవెంట్ ఏదైనా యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్ హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే యూనిట్ 108 ఇర్వింగ్ ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ డాట్ యుఎస్ఏ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-5201. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

ఎందుకు చేస్తున్నాను సార్? రాజేశ్వరి, 7 లక్షల రూపాయలు 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
5: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
6: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
8: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
5: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
6: What is this address again?
5: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
9: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సురభి 4th anniversary సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సురభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సురభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సురభి, రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి, బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు, టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ, మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమే స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికి ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension malli perigithe ee doctor daggariki veltam kharchu okati.
2: Vikram Jiyan ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento.
3: Different journeys okate question. Mee parents aina pillalaina meeraina when you face an emergency stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: When music meets magic, it's Jugalbandi. When taste meets tradition, it's Tabla Indian Restaurant at the Colony.
6: Asalaina ruchulaki, sisalaina aatidhyaniki melavimpu. The real fine dine. Mana samskrutiki andamaina touch ni istu, classic comfort manaki cheruva chestunnaru. The rhythm has started. See you at Tabla Indian Restaurant. 4940 State Highway 121, Suite 120, The Colony 75056.
7: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
8: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకుంటే కోడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ
9: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandha entante. Many times, na night songs eppudu play chestu, audience ni unruthru istu, eppudu ananda padustunna. Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Try,

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాను. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాను. ప్రామిస్.

ಕನ್ನಡ ಸಂಸ್ಥೆ ಬೇರೆ ನಾಲ್ಕು ಸಂಸ್ಥೆ ವಿಭಿನ್ನ ಪೂರ್ತಿ ಚೇಸ್తున్న సందర్భంలో నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి శుభం జరుగుతుంది.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3. Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
2: చందు, మరి వండనా?
1: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
1: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
3: If you want to sell your home, it's important to make sure you have a trusted name in real estate business. Someone who can understand your need, real professional who can research the market and sell your property at the best price for you. And that one name is Meru Realty. They have years of experience in not just selling homes, but also analyzing the market and prepping home for best sale. Check out Meru Realty. They also offer cash back while buying your dream home.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babaji, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
8: Radio Surabhi Revisit.
9: Building is cool అనుకొని ఏం లాభం?
10: అందుకే Value Financial సర్వీసెస్ ఉంది కదా,
11: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
12: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ .com.
13: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.

అమ్మ ఆవకాయ్ రేడియో సురభి. ఇవి ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబీ గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాట బాగుంటుంది. ఓ పాపా లాలీ జన్

నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, ఇర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa on Instagram or call 972-829-520.
2: Ayurvedam lo food enta mukhyamo, surroundings kuda ante important. The calmer the space, the better your body savors every flavor. At Sri Krishna Vilas, prati detail, prati delicacy is crafted to give you the perfect experience. Mee weekday tiffins nunchi Sunday family feast taka, Sri Krishna Vilas gives you a space where conversations flow, hearts relax, and every bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: Om Lakshmi Devi Aya Namaha. Om Wealth Goddess Aya Namaha.
5: Oh Nari, yemi nee korika?
6: Amma, Lakshmi Devi, holidays kada, intiki friends andaru vastunnaru. Home improvement projects ki naaku dabbulu kavali.
7: Intena, nee bhakti ki mechan. Neeku adbhutamaina varam istunnanu. Urgent ga Meru Lending ki call chey. Vaalla kotta HELOC project nunchi neeku dabbule dabbulu. Call Meru Lending at 972-312-8959 or visit Meru Lending. They will initiate HELOC process, home equity line of credit, and deposit funds in your account in just about 3 weeks. Call Meru Lending for home equity loans or cash out refinance. Some restrictions apply. NMLS ID number 1190717.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
9: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తవ్యస్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ గ్లోరియస్ 5th anniversary అండ్ మే సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి సొగస్యుడ్ తర్మ ఫ్రమ్ మిస్టర్ పెల్లాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చరైజ్ బై బాపు గారు. నానా మామా ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ దిస్ సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: ఓం లక్ష్మీదేవి ఆయ నమః. ఓం వెల్త్ గాడెస్ ఆయ నమః.
3: ఓ నారి, ఏమి నీ కోరిక?
2: అమ్మా లక్ష్మీదేవి, హాలిడేస్ కదా, ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ కి నాకు డబ్బులు కావాలి.
3: ఇంతేనా? నీ భక్తికి మెచ్చాను, నీకు అద్భుతమైన వరం ఇస్తున్నాను. అర్జెంట్ గా మేరు లెండింగ్ కి కాల్ చేయి. వాళ్ళ కొత్త హీలో ప్రాజెక్ట్ నుంచి నీకు డబ్బులే డబ్బులు. కాల్ మేరు లెండింగ్ అట్ 972-312-8959 ఆర్ విజిట్ merulending.com. దే విల్ ఇనిషియేట్ హీలో ప్రాసెస్, హోమ్ ఈక్విటీ లైన్ ఆఫ్ క్రెడిట్ అండ్ డిపాజిట్ ఫండ్స్ ఇన్ యువర్ అకౌంట్ ఇన్ జస్ట్ అబౌట్ 3 weeks. కాల్ మేరు లెండింగ్ ఫర్ హోమ్ ఈక్విటీ లోన్స్ ఆర్ క్యాష్ అవుట్ రీఫైనాన్స్. సమ్ రెస్ట్రిక్షన్స్ అప్లై. NMLS ID నంబర్ 1190717.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
7: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
2: రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే,
8: ష్యూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
2: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
8: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
2: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

రాజేశ్వరి. రేడియో శ్రోతలు 4 సంవత్సరాలు దిగ్గులంగా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. ఇలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో చెరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో చెరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో చెరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో చెరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala bayam aduka vichitra valayam vaatiki ekeka samadhanam akula alla
3: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.
6: Thank you for being in our journey.
7: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఏ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
8: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
9: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
8: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
10: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీవే.
8: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటి పనీర్, చమి కబాబ్, పరాటా.
12: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
13: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కృతజ్ఞతలు. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తాం. థ్యాంక్ యూ.

నమస్తే రాజేశ్వరి గారు, యూఆర్ విషింగ్ రేడియో సెరబీ ఎ గ్లోరియస్ ఫిఫ్త్ యానివర్సరీ అండ్ మే యువర్ సక్సెస్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ. మై ఫేవరెట్ సాంగ్ వుడ్ బి స్వగశివుడు తర్మ ఫ్రమ్ మిస్టర్ పెళ్ళాం. ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటన్ కంపోజ్డ్ అండ్ రొమాంటిక్ పిక్చర్ ఇస్ బై బాపు గారు. నాన్న మామ ది వర్క్ వెరీ హార్డ్ ఆన్ ద సాంగ్, సో ఇఫ్ యూ క్యాన్ ప్లే ఫర్ మీ. థ్యాంక్ యూ.

0: yeah. Vach Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Radio Surabhi Revisit.
2: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
3: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
1: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
0: Vach Sindhi, the most awaited event of the year, Radio Surabhi Jatara, and my Radio Surabhi team anta is getting ready for Kolatam practice. So if you're ready, ye maatramala sanchayakunda, register for free Kolatam at Radio Surabhi Jatara. Meer vinnadi correcte, free Kolatam at Jatara. Aite, ventane register cheskondi at tinyurl.com/rskolatam2026. So see you all at Radio Surabhi Jatara on June 7th.
1: Friends.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా నలిగిన డ్రెస్.

హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాజేశ్వర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఈమే 16th ఇంకా 17th నా హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. పండగలు, పెళ్లిళ్లు, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. హ్యాపెనింగ్ ఆన్ మే 16th అండ్ 17th ఫ్రమ్ 12 PM టు 7 PM అట్ 608 సౌత్ వ్యాలీ రాంచ్ పార్క్వే, యూనిట్ 108, అర్వింగ్. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ secondskin.usa ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ 972-829-520. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: Anni pettukunnandra, idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam, kharchu okati.
6: Vikram, Jian ki malli baaledu ontlo, ee saari enta kharchu avutundo ento?
3: Different journeys, okate question. Mee parents aina, pillalaina, meeraina, when you face an emergency, stay protected the right way with SNR Insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
7: బంగ్లాదేశ్ రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గుగా కూర్చేసిన సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమాయ ఒకసారి ప్లే చేస్తే అందరికీ శుభం జరుగుతుంది.

అమ్మ ఆవకాయ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గాయస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా నా రేడియో సిరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజ గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలి జన్.

0: వచ్చేసింది ది మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ రేడియో సురభి జాతర అండ్ మా రేడియో సురభి టీమ్ అంతా ఇస్ గెటింగ్ రెడీ ఫర్ కోలాటం ప్రాక్టీస్ సో ఇఫ్ యూర్ రెడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిస్టర్ ఫర్ ఫ్రీ కోలాటం ఎట్ రేడియో సురభి జాతర మీరు విన్నది కరెక్టే ఫ్రీ కోలాటం ఎట్ జాతర అయితే వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎట్ tinyurl.com/rskolatam2026 సో సీ యూ ఆల్ ఎట్ రేడియో సురభి జాతర ఆన్ జూన్ 7th.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంటీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
3: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service.
4: Radio Surabhi revisit.
5: Ma amaki SAT ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
6: Avevo blind stitch chukunnam kani endalu paapoy champestunnayi.
7: Check out tonight in your home.
8: Tapshire water systems to understand the right and wrong, what a place in your life.
9: Thank you for being in our journey.
10: కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
11: ఎస్ సార్.
10: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
11: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
10: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
12: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
13: Hey, Bindu! ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
14: చందు, మరి వండనా?
13: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల?
14: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
13: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
15: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేలుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద స్వామి. రేడియో సర్వీ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగునేస్తుంది. థ్యాంక్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your candle?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With My Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit mypursu.com or write to support at mypursu.com.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desha kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda chodavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

హాయ్, దిస్ ఈస్ ఆర్పి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికీ కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.

అంగరాజేశ్వరం రాజేశ్వరి. రేడియో శ్రోతలు 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

ఆవకాయ్ రేడియో సురభి. ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్ అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికి నమస్కారం అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్. ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి. టాటా బాయ్. థ్యాంక్ యూ.

0: రేడియో సురభి రివిజిట్.
1: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
0: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
2: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
3: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
0: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: హాయ్, నేను మీ బ్లూబెరీ మఫిన్. నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హాయ్ ర మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ ఓపెన్ in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
8: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సిరుభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సిరుభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సిరుభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సిరుభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి. బట్ అందులోంచి అంటే నాకు ఎస్పీబి గారు, ఇళయరాజా గారు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఏ పాటైనా బాగుంటుంది. ఓ పాపా లాలీ

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ సార్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

అందరికి నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తం. థ్యాంక్ యూ.

0: 9th, Radio Surabhi, 107.9 FM, HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: బ్రో, ఈ మెసేజ్ పది

హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? మండే వచ్చేసింది, మళ్ళీ వాసవి వచ్చేసింది. మీరు వింటున్నారు సురభి ది జోర్, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. సో హౌ ఇస్ యువర్ మండే గోయింగ్ సో ఫార్? మరి ఫుల్ ఎనర్జీతో నేనైతే వచ్చేసాను మిమ్మల్ని ఎప్పటిలాగానే ఎంటర్టైన్ చేయడానికి. మరి మీరు రెడీగా ఉన్నారా ఎంటర్టైన్ అవ్వడానికి? అండ్ ఇవాళ నేను ఒక కొత్త సెగ్మెంట్ తో వచ్చేసాను. ఇప్పటి నుండి ఐ విల్ ట్రై టు డూ దిస్ సెగ్మెంట్ ఎవ్రీ వీక్ ఇన్ మై షో. సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మనం ఈ సెగ్మెంట్ అయితే చేద్దాం. అది ఇంతకేంటో చెప్పమ్మా అంటారా? చెప్తా. తొందర ఎందుకు? ముందు కొంచెం ఇంట్రో చెప్పేసుకుని ఆ తర్వాత ఆ సెగ్మెంట్ గురించి మాట్లాడేసుకుందాం. సో మీరు మా రేడియో సురభి అఫ్ కోర్స్ మన 107.9 FM HD3 లో వినొచ్చు. ఒకళ్ళు కార్ లో వెళ్తుంటే ఇప్పుడే వర్క్ అయిపోగొట్టుకుని అలా అలా డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ లో పడి వెళ్తూ ఉంటే చక్కగా మా మాటలు పాటలు అండ్ మీ ప్రశ్నలు మా ప్రశ్నలు మీ సమాధానాలు యాక్చువల్ గా అలా కంటిన్యూ చేయొచ్చు అనమాట. లేదు మేము ఇంకా వర్క్హోలిక్స్ ఇంకా వర్క్ చేస్తున్నాము అనుకుంటే ఒక ట్యాబ్ లో హ్యాపీగా రేడియో సురభి .com ఓపెన్ చేసేస్తే మా మాటలు అన్ని వినేసేయచ్చు అనమాట. అలా కూడా కాదు అనుకుంటే మీ స్మార్ట్ డివైజెస్ లైక్ అలెక్సా ఆర్ గూగుల్ అన్నిటిలో కూడా ప్లే చేసేయచ్చు. హ్యాపీగా మీరు ఎక్కడున్నా కూడా మా మాటలు అండ్ ఎంజాయ్ చేసేయచ్చు. అలాగే మీరు మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లైక్ రేడియో సురభి అనే హ్యాండిల్ ని ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ లో ఫాలో అయితే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు ఏమేం జరగబోతుంది మన టౌన్ లో అండ్ మా ఆర్జే సల్లరి అన్ని కూడా మీరు ప్రత్యక్షంగా చూసేయచ్చు అనమాట. హౌ అబౌట్ దాట్. మరి ఇంతకీ ఆ సెగ్మెంట్ ఏంటి అంటే, ఇప్పటి నుండి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ మేక్ యూ అ డిటెక్టివ్. ఏం డిటెక్టివ్? మూవీ డిటెక్టివ్. చిన్నప్పుడు మనకి ఒక సీరియల్ వచ్చేది కదా, లేడీ డిటెక్టివ్, అబోయమా యాక్టివ్. అలా మీరందరూ కూడా మూవీ డిటెక్టివ్ అవ్వాలన్నమాట. సో నేను ఒక మూవీకి సంబంధించి కొన్ని క్లూస్ ఇస్తాను, అంటే ఒకేసారి ఇవ్వను, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క క్లూ ఇస్తాను అనమాట. ఆ క్లూన్ పట్టుకొని ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను అనేది గెస్ చేయాలి. సపోజ్ ఎవరైతే నాకు ఆరో అంటే ఈ రోజు సపోజ్ ఒక పర్సన్ నాకు కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పారనుకోండి, దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్. అది నేను ఇచ్చేస్తున్న బిరుదు వాళ్ళకి. సో అదనమాట, ఫన్నీ ఉంది కదా. సో ఫస్ట్ క్లూ ఆఫ్ ద గేమ్ వచ్చేసి ఇది బాలకృష్ణ డబుల్ రోల్ చేసిన మూవీ, అంటే బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేశారనమాట. సో ఆలోచిస్తూ ఉండండి, ఒక పాట వినేసొద్దాం. పాట విన్నాక ఇంతకీ ఈ ఏమంటారు మన సెగ్మెంట్ ఎలా ఉంది? ఇలా ఉంది కదా, అది పోలా అద్రిపోలా, అద్రిపోయింది కదా. మరి ఇప్పుడైతే ఒక పాట వినేసేయండి. పాట వింటూ ఏమేమి ఉన్నాయబ్బా బాలకృష్ణ గారి డబుల్ యాక్షన్ మూవీలో అని ఆలోచిస్తూ ఉండండి. పాట తర్వాత ఐల్ గివ్ యూ అనదర్ క్లూ. మీన్ వైల్ ఎవరన్నా ఫస్ట్ క్లూకే మేము పట్టేసాము అనుకోని కాల్ చేస్తే గనక 9726361966. ఎంజాయ్ దిస్ సాంగ్ వైల్ యూ థింక్ అబౌట్ ద మూవీ.

ఆ మూవీ నువ్వే ఈ మూవీ నువ్వే అనుకుంటున్నారు కదా ఇందాక ఇచ్చిన క్లూ తో. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, ఇంకొక క్లూ కూడా ఇస్తా. ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఇవాళ మనం కొత్త సెగ్మెంట్ స్టార్ట్ చేసాం, విచ్ ఇస్ నథింగ్ బట్ మూవీ డిటెక్టివ్. సో నేను ఒక్కొక్క పాటకి ఒక్కొక్క క్లూ యాడ్ చేస్తూ వెళ్తాను. ఎవరైతే ఆ క్లూస్ ని పట్టుకొని ఫస్ట్ మూవీ చెప్తారు, దో దాట్ పర్సన్ విల్ బి ద మూవీ డిటెక్టివ్ ఆఫ్ దిస్ వీక్, అంటే ఈ రోజు నా షోక్ అనమాట. సో ఫస్ట్ ఏం క్లూ ఇచ్చాను, బాలకృష్ణ డబుల్ రోల్, అంటే డబుల్ యాక్షన్ చేసిన మూవీ. సో నెక్స్ట్ క్లూ వచ్చేసి ఈ మూవీలో మీకు కనబడతారు అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు, కిన్నెర గారు అండ్ సోమయాజులు గారు. ఇది నెక్స్ట్ క్లూ. ఈ త్రీ పర్సన్స్ కూడా కనబడతారు మీకు ఆ సినిమాలో. సో సోమయాజులు గారు, కిన్నెర అండ్ బాలకృష్ణ గారు. సో నెక్స్ట్ క్లూ ఇదనమాట. సో మరి ఆలోచిస్తున్నారా ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని? అలా ఆలోచిస్తూ ఒక చిన్న ప్రకటన కూడా వినేద్దాం. అఫ్ కోర్స్ మనందరికి తెలిసినట్టుగా ఇట్స్ జాతర టైమ్. సో ఈసారి జాతర ఇస్ కమింగ్ బ్యాక్ విత్ డివైన్ రివాంప్ అండ్ ఇన్ఫినిట్ ఎక్సైట్మెంట్. ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఈవెంట్ ఈ శ్రీ సీతారాముల కళ్యాణం అనమాట. ఈ నాలుగేళ్లలో మొదటిసారి సీతారాముల కళ్యాణం జరగబోతుంది మా జాతరలో. అండ్ సాక్షాత్తు భద్రాచలం నుండి భద్రాద్రి రాముడు మనకి ఉత్సవమూర్తిగా వచ్చేస్తున్నారు. అండ్ ఇన్ అసోసియేషన్ విత్ మాట సెలబ్రేషన్ you definitely don't want to miss. And that's not all, get ready for a mega kolatam. Yes, this time it's absolutely free. You can go and register in our website, which is www.comradiosurabhi.com/rsj. so andlo under one roof you have everything. Ma Sitarama Kalyananki registration kanivandi, mega kolatanki registration kanivandi, or community award, అంటే కమ్యూనిటీ రికగ్నిషన్. మన మధ్యలోనే ఆ అన్సంగ్ హీరోస్ ఉంటారు చాలా మంది, ద గో టు పర్సన్ వేర్ వీ గో టు దెమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్, ఆర్ దే ఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ టు ఆఫర్ కదా. సో అలాంటి వాళ్ళని రికగ్నైజ్ చేసే అవకాశం కూడా ఉంది. సో ప్లీజ్ నామినేట్ దేర్. అలాగే డెలీషియస్ ఫుడ్ బూత్స్, ఎక్సైటింగ్ వెండా స్టాల్స్, డాజిలింగ్ ఫ్యాషన్ షోస్, స్టార్ట్అప్ స్ట్రీట్, అలా చాలా ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్లీ ఆర్జే అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ ఆర్ లిసనింగ్ టు మై షో, ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ ఓట్ టు ఎనీ ఆర్జే దట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్. సో నా షో నచ్చితే నాకు కూడా ఓట్ చేయండి. అలాగే అ బిగ్ ప్రైజ్ సర్ప్రైజ్ ఫినాలే వెయిటింగ్ ఫర్ జస్ట్ ఫర్ యూ అనమాట. సో ఆల్ దిస్ అండర్ వన్ రూఫ్, విచ్ ఇస్ ఆన్ June 7th, 2026 అట్ ఫ్రిస్కో ఫ్లయర్స్. సో వీటన్నిటికీ మీరు వెళ్లాల్సిన ప్లేస్ ఒకటే ప్లేస్, radiosurabhi.com/rsg. ఫర్ స్పాన్సర్షిప్ అండ్ కాల్ యూ కెన్ కాల్ ఇస్ ఎట్ 516-851-6919 ఆర్ ఈమెయిల్ admin@radiosurabhi.com. సో 516-851-6919 ఆర్ admin@radiosurabhi.com. సో మన జాతరని మన వేడుకలాగా జరుపుకుందాం, ఓకేనా? సో జూన్ 7th మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం మీ అందరినీ కలవడానికి. ఐ హోప్ యు ఆర్ ఆల్సో యాజ్ ఎక్సైటెడ్ యాజ్ వీఆర్. సో లెట్స్ మేక్ ఇట్ రాక్ లైక్ ఎవ్రీ టైమ్. మరి ఇంకొకసారి క్లూస్ రిపీట్ చేస్తాను. ఇప్పుడు మనం చేసిన మూవీ డిటెక్టివ్ సెగ్మెంట్ లో ఫస్ట్ క్లూ వచ్చేసి బాలకృష్ణ గారు డబుల్ యాక్షన్, అండ్ సెకండ్ క్లూ వచ్చేసి బాలకృష్ణ గారు, సోమయాజులు గారు, కిన్నెర గారు ఈ ముగ్గురు కనబడతారు. అది ఏ సినిమా తెలిస్తే కాల్ చేసేయండి. ఇప్పుడు ఒక పాట వినేసొద్దాం. ఈ పాట తర్వాత నేను ఇంకొక క్లూ యాడ్ చేస్తాను. ఎంజాయ్ ది సాంగ్.

0: వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, పాట హిందీలో వస్తుంది, నేను ఆపేశాను, చెప్పండి. హలో కళ్యాణి గారు, హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. సో గుర్తుపట్టారా సినిమాని?
1: ఆదిత్య 369
0: అనుకుంటున్నారు. ఆసమ్. నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో చూద్దాం. మీకు ఏమైనా రిక్వెస్ట్ సాంగ్ ఉందా అండి?
1: మనం ఆన్ ఎయిర్ లో ఉన్నామండి.
0: ఆన్ ఎయిర్ లో ఉన్నాము. యా, హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు వెంకట్ అండి. ఇది ఆదిత్య 369 మూవీ.
0: ఆదిత్య 369 అనుకుంటున్నారు. ఓకే, ఆసమ్. మీరు కూడా అదే అనుకుంటున్నారు, చెప్తానండి. నేను కాసేపట్లో రివీల్ చేసేస్తా. మీకు ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
2: లేదండి.
0: థ్యాంక్స్ అండి. యాక్చువల్ గా నేను ఇంకొక క్లూ ఇచ్చేద్దాము అనుకున్నాను, కానీ అసలు సూపర్. మన వాళ్ళు అసలు మామూలుగా లేరు. నేను ఇంక ఇద్దాం అనుకున్న క్లూ ఏంటి తెలుసా? ఇది మల్ల యుద్ధము కాదు, ముష్టి యుద్ధము కాదు, అస్తములను చురకత్తుల వలె వాడుతున్నాడు అది చెప్దామనుకున్నా, కానీ ఆ చెప్పే లోపలే అసలు సూపర్ అండి. ఎస్, కళ్యాణి గారు, వెంకట్ గారు, ఆసమ్, ఆదిత్య 369 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కళ్యాణి గారు ఫస్ట్ డిటెక్ట్ చేశారు కాబట్టి యూ ఆర్ ద మూవీ డిటెక్టివ్ ఫర్ దిస్ వీక్ కళ్యాణి గారు. ఆసమ్. మరి ఇప్పుడైతే చిక్రీ సాంగ్ వచ్చేస్తుంది. ఇందాక రూబరు హిందీలో ప్లే అవుతుంది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఓకే, ఇంకొక కాలర్ వస్తున్నారు. లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హర్ష గారు, హౌ ఆర్ యు? బ్రహ్మాండంగా ఉన్నానండి. మీరు గుర్తుపట్టారా సినిమా పేరు? ఆదిత్య 369 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఆసమ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. ఓకే, అదన్నమాట సంగతి. సో కళ్యాణి గారు, మీకోసం వచ్చేస్తుంది మీరు అడిగిన పాట ఫ్రమ్ ద మూవీ పెద్దీ.

సో చిక్కిరి సాంగ్ అదనమాట. మరి ఇందాక డకాయిట్ది ఎందుకో తెలుగు వర్షన్ బదులు హిందీ వర్షన్ వచ్చింది, బట్ డకాయిట్ అంటే గుర్తొచ్చింది. నేను ఈ వీకెండ్ చూసాను డకాయిట్ మూవీ. ఎంతమంది చూసారు డకాయిట్? ఐ థింక్ ప్రైమ్ లో వచ్చినట్టుంది. అండ్ మూవీ చూసినంతసేపు అబ్బా ఇప్పటికైనా హీరో ఇంకా సుఖపడతాడు ఆనందిస్తాడు అనుకుంటే పాపం మూవీ అంత కష్టాలే. అప్పట్లో మూవీ కష్టాలు అనేవాళ్ళు కదా, అబ్బాయి ఏంటి ఇలాగా అనిపించింది. ఈవెన్ ఎండింగ్ కూడా సాడెనింగ్ అయ్యేసరికి టిపికల్ ఒక సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి ఎలా ఉంటుంది, కొంచెం హ్యాపీ ఎండింగ్ వాళ్ళు మంచిగా బాగుంటే బాగుంటది అని కదా. సో ఆ మైండ్ సెట్ మాత్రం ఇంకా మారలేదన్నమాట. బట్ అది చూసిన తర్వాత ఎక్కడో అబ్బారే కలిసి ఉంటే బాగుండేది, అలా త్యాగం చేయకుండా ఉంటే బాగుండేది, అదేదో మనమే డైరెక్టర్ అయిపోయి మనమే మళ్ళీ స్టోరీ రీడైరెక్ట్ చేసినట్టుగా అలా ఏవేవో. సో ఎంతమంది చూసారు డకాయిట్? మీ అభిప్రాయం ఏంటి, మీకు నచ్చిందా? అండ్ ఇంకొకటి ఎల్ఐకే అనేది కూడా వచ్చింది ఓటీటీలో, ఐ థింక్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, అది కూడా బాగుంది. బట్ వన్ టైం వాచ్ అని చెప్తాను నేనైతే. నైస్ కాన్సెప్ట్ బాగుంది కానీ వన్ టైం వాచ్, మధ్యలో కొంచెం బబుల్ గమ్ లా సాగదీశాడు అనిపించింది. దిస్ ఇస్ మై ఆనెస్ట్ రివ్యూ. బట్ మీ రివ్యూ కూడా మీరు చెప్పొచ్చు బై కాలింగ్ అస్ ఎట్ 972-636-1966. మరి మనం కాసేపట్లో బ్రేక్ లోకి వెళ్తాం కాబట్టి ఒక చిన్న పాట వినేసుద్దాం, ఆ తర్వాత విల్ కంటిన్యూ ఆర్ టాక్స్. మీన్ వైల్ ఈ పాట వినేసండి ఫ్రమ్ ద మూవీ తెలుసు కదా.

0: మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవడానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
6: హాయ్, నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సాస్. విజిట్ madiraandmasala.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ ఆర్జే వాసవి. మరి మీ వీక్ ఎండ్ ఎలా గడిచింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే. అందరికి యాక్చువల్ గా బిలేటెడ్ ఏముందిలేండి, ప్రతి రోజు ఈజ్ అ మదర్స్ డే కదా. ప్రతి మదర్ కి నో మ్యాటర్ వాట్, మన పనులు మనం చేయాల్సిందే, మన డ్యూటీలు మనం చేయాల్సిందే, కానీ మదర్స్ డే అని కొంచెం స్పెషల్ గా అందరూ డెఫినెట్ గా ట్రీట్ చేస్తారు. సో నిన్న అఫ్ కోర్స్ మా రేడియో సురభిలో అంతా స్పెషల్ స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగాయి మదర్స్ డే గురించి. ఒక్క హాఫ్ అన్ అవర్ మనం కూడా ఇవాళ ఒక చిన్నది తలుచుకుందాం. ఏంటి అంటే, నాకు సింగిల్ వర్డ్ లో అమ్మ అనగానే వాట్ ఈస్ దాట్ డెఫినేషన్ టు యూ, అంటే వాట్ ఈస్ దట్ మెంట్ టు యూ. వన్ వర్డ్ కాకపోయినా వన్ సెంటెన్స్ లో చెప్పొచ్చు ఆర్ ఏదైనా. సో జస్ట్ షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే నాకు చేయాల్సిన నెంబర్ 9726361966. నన్ను అడిగితే అమ్మ అంటే ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ మై డెఫినేషన్. సో మీరేమనుకుంటున్నారు, వాట్ ఈస్ అకార్డింగ్ టు యూ అమ్మ మీన్స్? అంటే అమ్మ అంటే ఎవరు మీకు, మీ పరంగా ఒక వర్డ్ లో ఆర్ ఒక సెంటెన్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ అలాగే ఒకవేళ ఎవరైనా స్పెషల్ డేస్ ఆర్ స్పెషల్ మూమెంట్స్ ఉంటే ఇంకా స్పెషల్ చేయండి మా రేడియో సురభి ద్వారా. సో మీరు వాళ్ళకి చక్కగా విష్ చేసి అండ్ ఒక సాంగ్ కూడా డెడికేట్ చేయొచ్చు. అలాగే ఆన్ ఎయిర్ లైవ్ లో కూడా వాళ్ళతో మీరు విష్ చేయొచ్చు. సో సరదాగా అలా రికార్డింగ్ పంపించారనుకోండి ఎంత బాగుంటుంది కదా, థ్రిల్లింగ్ గా. ఎస్పెషల్లీ ఆ బర్త్డే జరుపుకునే వాళ్ళకి యూ మే మేక్ దేర్ డే. సో థింక్ అబౌట్ ఇట్. ఎనీ స్పెషల్ యానివర్సరీస్ లైక్ బర్త్ ఏమన్నా ఉంటే డెఫినెట్ వాడుకోండి అయ్యా, వాడుకున్నలకు వాడుకున్నంత మా రేడియో సురభిని వాడుకోండి. చక్కగా హ్యాపీగా మా త్రూ విష్ చేయండి అండ్ మా ద్వారా వాళ్ళకి మీ మెసేజ్ కన్వే చేయండి అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే ఒక పాట వినేసుద్దాం. పాట విన్నాక వీ విల్ టాక్ మోర్ అబౌట్ ది థింగ్స్ వాట్ యు గాట్. ఓకే, హియర్ వి గో. ఈ మూవీ వచ్చేసి మన సర్కార్ వారి పాటల్లో నుంచి వచ్చేసింది పాట.

0: కిషోర్ గారు,
1: అది సర్కార్ వారి పాఠాల నుంచి ఆ పాట అయితే వినేశాను కదా. మరి నేను ఇందాక ఒక్కటి అడిగాను, ఏంటి అంటే వాట్ ఈస్ అకార్డింగ్ టు యూ అ మామ్ మీన్స్, అంటే అమ్మ అంటే ఒక వర్డ్ ఒక సెంటెన్స్ లో అంటే ఏం చెప్తారు. నాతో షేర్ చేయాలి అనుకుంటే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ అలాగే ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. ఏంటి అంటే రేడియో సిరిబి ప్రజెంట్స్ భక్తి సంకీర్తన మాస్టర్ క్లాస్ విత్ అక్లెయిమ్డ్ వోకలిస్ట్ ప్రిన్స్ రామవర్మ గారు అన్నమాట, డైరెక్ట్ డిసిపిల్ ఆఫ్ ద లెజెండరీ ఎం బాలమురళీ కృష్ణ. ప్రిన్స్ రామవర్మ గారు విల్ బి కండక్టింగ్ అన్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ ఆన్ సాటర్డే May 16th from 11 AM to 1 PM. If you are a music enthusiast or someone passionate about devotional music, this is a wonderful opportunity to learn two beautiful compositions directly from a maestro and perform at the radio grand radio Surabhi Jatara Anmata on June 7th. So limited slots only, registration fee just $30. So for details and registration visit radiosurabhi.com/rsj or contact Shruti Chilakamari at 9452572690, which is 9452572690. అదనమాట. సో మీరు ఒకవేళ మ్యూజిక్ లెవెల్స్ అయి ఉండి మీకు కర్ణాటిక్ ఆర్ డివోషనల్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సో ద గ్రేట్ రామ్ వర్మ గారితో మీరు డైరెక్ట్ గా నేర్చుకోవచ్చు ఫ్రమ్ 11 AM టు 1 PM ఆన్ May 16th. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్, ప్లీజ్ విజిట్ అవర్ జాతర వెబ్సైట్ radiosurabhi.com/rsj. అదనమాట. మరి నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ థింకింగ్ హ్యాట్ క్వశ్చన్. సో థింక్

క్వశ్చన్ ఏంటి అంటే, జస్ట్ ఇమాజిన్ మీరు ఒక రూమ్ లో ఉన్నారు, ఆ రూమ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయింది, బట్ ఆ రూమ్ కి డోర్ కానీ విండోస్ కానీ ఏమీ లేవు, మరి మీరు ఎలా బయటకు వస్తారు చెప్పండి. తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఇంకొకసారి క్వశ్చన్ ఏంటంటే, యూ జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ఎ రూమ్ అండ్ మీరు లాక్ అయిపోయారు రూమ్ లో, ఆ రూమ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయి ఉంది అండ్ ఆ రూమ్ కి డోర్ కానీ విండోస్ కానీ ఏమీ లేదు, సో మీరు ఎలా బయటకు వస్తారు, కాల్ చేసి చెప్పేయండి ఏమనుకుంటున్నారు. సో మరీ దూరంగా ఆలోచించొద్దు, కొంచెం ఫన్నీగా ఆలోచించండి, బికాస్ యు ఆర్ ఇన్ బాసరీ షో. సో అది మైండ్ లో పెట్టుకుని ఆలోచించండి. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మగధీరా.

అదనమాట. బ్యూటిఫుల్ సాంగ్ కదా, అసలు లిరిక్స్ ఎంత బాగుంటాయంటే ఈ పాటలో లిటరలీ రియల్లీ ఆసమ్. మన చంద్రబోస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, ఎంత మంచి పాటలు మనకు అందించినందుకు. అలాంటి వాళ్ళకే కదా మరి ఆస్కార్లు అవన్నీ వచ్చేది ఆబ్వియస్లీ. మరి ఇందాక నేనైతే ఒక క్వశ్చన్ అడిగాను, నాకు ఒకరే కరెక్ట్ గా సమాధానం చెప్పారు, సంజీత్ కరెక్ట్ గా చెప్పాడు. సో స్టిల్ ఐ కీప్ ద క్వశ్చన్ ఇంటాక్ట్. ఇంకొక పాట అయిపోయే వరకు ఉంచుతాను, ఎవరు చెప్పలేకపోతే ఐ రివీల్ ద ఆన్సర్. సో ఇంకొకసారి క్వశ్చన్ అంటే, జస్ట్ మీరు ఊహించండి, మీరు ఒక రూమ్ లో ఉన్నారు, ఆ రూమ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయింది అండ్ లాక్ అయిపోయి ఉన్నారు. మరి ఆ రూమ్ కి డోర్స్ కానీ విండోస్ కానీ ఏమీ లేవు, మరి మీరు ఎలా బయటకు వస్తారు? ఎలా వస్తారు నాకు ఇది కాల్ చేసి చెప్పండి, 9726361966. మరి ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ ఉపెన. అంటే ఈ మూవీలో అన్ని బాగుంటాయి కానీ ఏ పాట అని అనుకోవడం కష్టం కాబట్టి ఈ పాట అయితే వేసిన. హోప్ యూ లైక్ దిస్.

సుచ్చలో మూవీ లోంచి అయితే ఆ పాట వినేశారు కదా మన రష్మిక మందాన తెలుగు డెబ్యూ మూవీ అని చెప్పొచ్చు. ఎస్, చెలో వాజ్ హర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు అండ్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిపోతూ అలా ఇక్కడ వరకు వచ్చేసింది ఆవిడ. ఐ హోప్ యూ ఎంజాయ్ దర్ సాంగ్. ఫర్ సమ్ రీజన్ ఈ సాంగ్ ఎందుకో నాకు చాలా ఇష్టం, బాగుంటుంది పాట. మరి నాకైతే సమాధానం అయితే కరెక్ట్గా రాలేదు, ట్రై చేశారు కానీ కరెక్ట్గా రాలేదు. సంజిత్ ఒక్కడే కరెక్ట్గా చెప్పాడు. ఇంతకీ ఆన్సర్ ఏంటంటే, ఇంకొకసారి క్వశ్చన్ చెప్తా. నేనేం చెప్పాను, జస్ట్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఇన్ ఏ రూమ్ అండ్ ఆ రూమ్ అంతా కూడా వాటర్ తో నిండిపోయి ఉంది అండ్ ఆ రూమ్ కి డోర్స్ కానీ వాటర్ విండోస్ కానీ ఏం లేదు, మీరు బయటకు ఎలా వస్తారు అని అడిగాను. జస్ట్ స్టాప్ ఇమాజినింగ్, అంతే. ఇప్పుడు వచ్చేస్తారని కొట్టేయడానికి వద్దొద్దు, అసలు రావద్దు. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. అందుకే చెప్పా, ఎక్కువగా లోతుగా ఆలోచించొద్దు, ఫన్నీగా ఆలోచించండి అని నేను ముందే డిస్క్లైమర్ ఇచ్చాను. సో అదనమాట సంగతి. సో జస్ట్ స్టాప్ ఇమాజినింగ్, అలా బయటకు వచ్చేస్తారు మీరు, అసలు ఆ రూమ్ లోకి వెళ్ళనక్కర్లేదు, అది సంగతి. ఓకే, మరి మనమైతే కమర్షియల్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఒక పాట వినేసి అయితే వద్దాం. ఈ పాట విన్న తర్వాత ఏం చేయబోతున్నాం నెక్స్ట్ అవర్ లో అనేది నేనైతే చెప్పేస్తాను. మరి ఇప్పుడు ఒక సాంగ్ వచ్చేస్తుంది, చాలా మందికి చాలా ఫేవరెట్ అయిన మూవీ. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఈ మూవీ గురించి, నాని మూవీ గురించి ఎస్పెషల్లీ తీసినప్పుడు ఈ మూవీకి చాలా వచ్చిందనమాట ఓట్స్. సో ఆ మూవీ నథింగ్ బట్ హై నానా. మరి ఆ మూవీ నుంచే ఈ పాట వినిద్దాం.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: Manashanti, mental peace, masala dosa.
2: శ్రీ కృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీ కృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: అన్ని పెట్టుకున్నాన్రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
2: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్. కనగ కనగ కమనీయం, అనగ అనగ రమణీయం, సీతారామ కళ్యాణ వైభోగం. జూన్7 ఫ్రిస్కో ఫ్లైయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్, గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. 5168516919 or email at admin@radiosurabhi.com. May 16th inka 17th na Hyderabad nunchi meeku oka timeless experience andichadaniki vastunaru Second Skin, where every sari feels truly like a second skin. Meekosam testunaru a stunning collection of silks, banarasis, kanchi, inka enno enno pandagalu, pellillu, event edaina, add something beautiful to your wardrobe with Second Skin, happening on May 16th and 17th from 12 PM to 7 PM at 608 South Valley Ranch Parkway, Unit 108, Irving. For previews and collections, visit secondskin.usa on Instagram or call 972-829-520.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. ఇప్పుడు స్టూడియోలో టైం 5:03 అవుతుంది. మరి ఇప్పుడైతే మనం సెకండ్ అవర్ లోకి అయితే వచ్చేసాము. ఇందాకైతే మంచి సెగ్మెంట్ ఆడాం కదా, అండ్ అలాగే ఒక థింకింగ్ హ్యాట్ క్వశ్చన్ కూడా అడిగాము. మరి ఈ అవర్ ఏం చేద్దామంటే ఒక చిన్న గేమ్ లోకి అయితే వెళ్దాం. బట్ అంతకన్నా ముందరే నాకు ఒక జెన్యున్ క్వశ్చన్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు చాలా హాట్ టాపిక్ విజయ్ సీఎం అవ్వడము, అక్కడ ప్రమాణం స్వీకారము, అదంతా జరుగుతుంది కదా హడావిడి ఇండియాలో. సో సీఎం అంటే ఏంటి? చీఫ్ మినిస్టర్, తెలుగులో ఏమంటారు? ముఖ్యమంత్రి. అలాగే పిఎం అంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్. మరి గవర్నర్ ని తెలుగులో ఏమంటారు? అదొక జెన్యున్ క్వశ్చన్ వచ్చింది, గూగుల్లో కూడా వెతికా, అక్కడ నాకు దొరకలేదు. మీకేమైనా తెలుసా గవర్నర్ ని తెలుగులో ఏమంటారు? మీకు ఒకరు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఎందుకంటే కొన్ని తెలుగులో చెప్పడం కష్టం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ ఒకటి, ఇంకా అలా కొన్ని పదాలు కూడా ఉన్నాయి. నేను మొన్నే అనుకున్నాను మీతో మాట్లాడాలి అని చెప్పేసి. సో అలా తెలుగులో చెప్పలేని కొన్ని పదాలు మీకేమైనా తెలిస్తే కూడా నాకు చెప్పండి, అలా మనం కొంచెం మాట్లాడుకుందాం దీని గురించి. అసలు ఏంటి గవర్నర్ ఏమంటారు తెలుగులో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966. ఆ లోపల రంగ్ దే మూవీలోంచి అయితే ఈ పాట వినేద్దాం.

0: ఒక్క నిమిషం శ్రీ గారు, ఐ హ్యాడ్ టు టేక్ యూ ఆన్ ఎయిర్ పార్ట్ అయిపోయింది, చెప్పండి.
1: రైల్వే సిగ్నల్ అది కదా, ట్రైన్ సిగ్నల్, దాన్ని తెలుగులో ఏమంటారో జరగండి.
0: రైల్వే సిగ్నల్
1: అంటే ట్రైన్ కి ట్రైన్ వెళ్ళడానికి రావడం సిగ్నల్ ఉంటారు కదా, సిగ్నల్ వేస్తారు కదా,
0: సిగ్నల్.
1: దాన్ని ఏమంటారు తెలుగులో?
0: పచ్చ జెండా.
1: జెండా అంటే ఊపడం, జెండా ఊపడం కాదు కదా, పాత ట్రైన్ నుంచి సిగ్నల్ ఉంటది కదా, దాన్ని ఏమంటారు తెలుగు చెప్పండి.
0: ఓకే, మా జేపీ గారు ఇదిగోండి ప్రశ్న వదిలారు, చూద్దాం మన వాళ్ళు ఏం చెప్తారు.
1: ఓకే,
0: ఇంతకీ జేపీ గారు మీరు ఎలాగో ఆన్ ఎయిర్ వచ్చారు కాబట్టి, వాట్ ఇస్ ఇట్ వన్ వర్డ్ ఆర్ వన్ సెంటెన్స్ దట్ యు డిస్క్రైబ్ అబౌట్ ఎ మామ్, అంటే వాట్ ఇస్ మామ్ టు యూ, అమ్మ అంటే?
1: మామ్ అమ్మ అంటే అన్ని అండి, ఇది అది పర్టికులర్ చెప్పలేము, అన్ని
0: అన్ని ఎవ్రీథింగ్
1: ఎవ్రీథింగ్ యూనివర్సల్ థింగ్.
0: ఆసమ్, థాంక్యూ అండి, థాంక్యూ ఫర్ ది కాల్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. వెంకట్ గారు
2: అవునండి, రైల్వే సిగ్నల్ కి దాని పేరేంటంటే ట్రైన్ అంటే ధూమశకటం అండి, ధూమశకట గమన ఆగమన నియంత్రణ యంత్రం.
0: అబ్బా అసలు నాకు ఇప్పుడు అది ఒకటి మేమస్ కదా, ఒడియమ్మ బంతి అలా ఉంది.
2: అబ్బు మా తెలుగు మీడియం అండి, మా తెలుగు మీడియం మీలాగ ఇంగ్లీష్ పాష్ రాదండి మాకు.
0: మేమేం పాష్ కాదండి, పాలిష్ గా మాట్లాడతాం అంతే.
2: లేదు లేదు, మీది తెలుగు, తెలుగు బాగానే యూజ్ చేస్తారు, చాలా జాగ్రత్త పడతారు. మీకు ఓడిపోయింది కదండి చాలా సార్లు తెలుగులో మాట్లాడితే.
0: అలా ఏం లేదండి, నిజంగా ఇది మాత్రం అసలు. ఇంకొకసారి చెప్పరా వన్స్ మోర్?
2: అదే ట్రై అనేది, ఇది ట్రైన్ ని ధూమశకటం అంటాను, అంటే మొత్తం స్వచ్ఛంగా మొత్తం
0: నాకు తెలుసు.
2: అవును, అదే సిగ్నల్ లైట్ కదా, సిగ్నల్ ఏంటంటే ట్రైన్ వెళ్ళడాన్ని రావడాన్ని నియంత్రిస్తుంది కదా.
0: గమన ఆగమన,
2: ఆగమన గమనము ఆగమనము నియంత్రించే యంత్రం. అది మరి ఆయనే కన్ఫర్మ్ చేయాలి, అది ఎవరు అడిగారు ఆయన?
0: జేపీ గారు,
2: జేపీ గారు ఆయనే కన్ఫర్మ్ చేయాలి, వింటుంటే ఆయన కాల్ చేసి చెప్తారు.
0: ఆసమ్, మరి ఇలాగో మీరున్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న మిమ్మల్ని స్పాట్ లో పెడుతున్నాను అనుకోవద్దు, ఆలోచించండి. కలెక్టర్ ని ఏమంటారు తెలుగులో?
2: కలెక్టర్ ని జిల్లా అధికారి.
0: జిల్లా అధికారి, ఓకే సూపర్, ఆసమ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెంకట్ గారు. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? ఓకే, కాల్ కట్ అయిపోయింది. బట్ ఎస్, అంటే నాకు గవర్నర్ అనే దానికి నాకు రమణ గారు చేసి ప్రథమ పౌరుడు అని చెప్పారు, జేపీ గారు రాజ్యాధిపతి అని చెప్పారు, హర్ష గారు కులపతి అని చెప్పారు. సో అలా అసలు ధూమశకట గమన ఆగమన నియంత్రణ యంత్రం, అది మాత్రం అబ్బా సూపర్ అండి, సూపర్ వెంకటారు. ఐ హోప్ జేపీ గారు మీరు వింటున్నారు అనుకుంటున్నా, మీరు ఓకే జేపీ గారు చేశారు. హలో జేపీ గారు చెప్పండి. ఓ ఇంకా పూర్తిగా రాలేదా, దగ్గరికే వచ్చారా అండి?
1: యాక్చువల్ గా అయితే, యాక్చువల్ గా అయితే దాన్ని ధూమ శకట గమనాగమన నంబిత సువర్ణ తామ్ర సూచి పట్టి.
0: ఏంటది నమ్ము, సారీ, అగమన ఆగమన
1: ధూమ శకట, ధూమ శకట గమనాగమన లంబిత సువర్ణ తామ్ర సూచి పట్టి.
0: అంటే త్రీ కలర్స్ ని అలా చెప్పారా మీరు? లంబిత
1: అలా కాదు, తామ్రం అది, తామ్రం రాగితో తామ్ర సూచి పట్టి, దాన్ని చూపించడానికి చూసి పట్టి అనమాట.
0: మరి లంబిత అంటే
1: అది సిగ్నల్, లంబిత అంటే అది పొడవైందని అర్థం అనుకుంటారు. యాక్చువల్గా నాకు తెలుగు,
0: మీ మాట బ్రేక్ అవుతుందండి.
1: మా తెలుగు సారి గారు గుర్తుందా, లంబిత అనేది అంటే తెలియదు కానీ ధూమ శకట గమనాగమన లంబిత సువర్ణ తామ్ర సూచి పట్టి.
0: అబ్బబ్బా అసలు ఈ రోజు నేను రెండు కొత్త విషయాలు నేర్చుకున్నాను, ఆసమ్, థ్యాంక్ యూ అండి. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: థ్యాంక్ యూ. ఏం లేదు, ఏం లేదు, ఏదైనా సరే చిరంజీవి గారు కానీ పర్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ పర్వం.
0: ఓకే ష్యూర్ అండి, అల్లాని టప్. అసలు ఇంత తెలుసుకున్నాక మరి మనం ఒక పాట వినాల్సిందే కదా, మరి ఎనీథింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆర్ చిరంజీవి గారు అన్నారు కాబట్టి నాకు ఎదురుగా ఈ పాట కనబడుతుంది, పవన్ కళ్యాణ్ గారిది. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ జేపీ గారు, అండ్ థ్యాంక్ యూ వెంకట్ గారు అండ్ జేపీ గారు, మీ ఇద్దరి కోసం ఈ పాట.
3: ఏంటోనే ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్.

ఓకే, మరి నాకైతే ఆఫ్ ఎయిర్ లో మంచి మంచి కాన్వర్సేషన్స్ జరిగాయి. ఒక కాలర్ కాల్ చేసి యాక్చువల్ గా ధూమశకట గమన ఆగమన లంబిత అంటే వచ్చిపోయే దాన్ని అంటారు అని అన్నారు. ఇంకొకరేమో పర్పెండిక్యులర్ అన్నారు లంబిత అనేది. బట్ నాకు తెలియదు కాబట్టి నేను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని నేను చెప్పలేను. సో అధ్యక్ష నన్ను మాత్రం దీనిలో లాగొద్దు, నాకు తెలియదు, మన శ్రోతలు చెప్పేదే నేను చెప్తున్నాను అదనమాట. సో ఇంకా మీకేమన్నా ఇలాంటి పదాలు ఏమన్నా మన వాళ్ళకి విసరాలి, వాళ్ళకి కూడా ప్రశ్నించాలి, నాకు కూడా లైట్ వెలగజేయాలి, నా బ్రెయిన్ లో లైట్ వెలిగించాలి అనుకుంటే నాకు చెప్పేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడైతే మనకి ఇంకొక సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారిదే. వెంకట్ గారికి ఈ పాట వినాలనుందంట ఫ్రమ్ ద మూవీ తమ్ముడు. సో వెంకట్ గారు మీకోసం ఈ పాట.

వావ్, అస్సలు ఎన్ని రోజులైందో నేనైతే ఈ పాట విని సూపర్బ్ సాంగ్ అండి. థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ రిక్వెస్టింగ్ సచ్ లవ్లీ సాంగ్. మరి నాకు ఇంకొక పదం తట్టింది. ఇది మనం రోజువారీలో చాలా మంది చాలా అసలు తాగుతూ ఉంటారు దీన్ని. సో కాఫీని తెలుగులో ఏమంటారు? కాఫీ. చాలా మంది తెలుగు కాఫీ అనకూడదు. సో తెలుగులో దానికో పదం ఉంది, అది నాకు తెలుసు. ఫార్చునేట్లీ నాకు దాని ఆన్సర్ తెలుసు. సో మీకు ఒకవేళ తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఒకవేళ మీకు హింట్ కావాలంటే జంధ్యాల గారి సినిమాలు ఎవరైనా చూసుంటే కనుక ఖచ్చితంగా దీని ఆన్సర్ తెలుస్తుంది. అదేంటో తెలిస్తే కాల్ చేసేయండి. మరి ఆ లోపల ఒక చిన్న ప్రకటన అయితే వినేద్దాం. ఏంటి అంటే, ఇండియా బజార్, సో సెడార్ పార్క్ గెట్ రెడీ. ఇండియా బజార్ ఈస్ హియర్ విత్ 3 days ఆఫ్ నాన్ స్టాప్ ఫన్, ఫుడ్ అండ్ ఫుల్ ఆన్ సెలబ్రేషన్ అనమాట. ఎప్పుడు అంటే May 15, 16 and 17. ఫ్రీబీస్, రాఫిల్ ప్రైజెస్ అండ్ ఎక్స్క్లూజివ్ డీల్స్, కిడ్స్ ఫన్, ఫోటోగ్రాఫ్స్, ఫోటో బూత్, యాక్చువల్లీ ఫోటో బూత్ అండ్ లైవ్ ట్రీట్స్. So sugar cane juice, chat and all your favorite bites at Rajala's Kitchen kuda available ga unnai. So don't miss it. This is not just shopping, this is it's a full celebration anamata. Eppudu ante May 15, 16, 17 Seda Park India Bazaar lo. So mark your calendar. మరి ఇప్పుడైతే ఒక మంచి పాట వినేద్దాము. ఈ పాట వినేస్తూ ఆలోచించండి, రోజు కాఫీ తాగుతూ ఉంటాం కానీ కాఫీని ఏమంటారో తెలియదు కదా. సో ఆలోచించి అదేంటో చెప్పండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.

0: ఆసమ్ మన బ్యూటిఫుల్ శ్వేతా మోహన్ గారి వాయిస్ లో వచ్చిన సార్ మూవీలోంచి ఆ పాట అయితే వినేశారు. మరి నాకు హారిక గారు అయితే కరెక్ట్ ఆన్సర్ చేసేసారు. ఇంతకీ హారిక గారు ఏం చెప్పారు అంటే ఆన్సర్ నిశివర్ణో స్తోదకం. సో అది కాఫీ అదేదో మూవీలో కోట శ్రీనివాస రావు గారు ఓన్లీ తెలుగులోనే మాట్లాడతారనమాట. ఆ జంధ్యాల గారి మూవీ ఆ మూవీ ఏంటో గుర్తు రావట్లేదు. ఇప్పుడు మీరు కొంచెం నిశివర్ణో స్తోదకం తాగుతారా అంటారు. ఓకే కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, నేను సుధా.
0: హలో సుధా గారు, మన దగ్గర 30 సెకండ్లు మాత్రం ఉంది కమర్షియల్ లోకి వెళ్ళడానికి, చెప్పండి.
1: మీరు అడిగిన కాఫీని తెలుగులో ఏమంటారు? అది కోట శ్రీనివాస గారు ఒక ఊళ్ళో చెప్తారు,
0: అదే అంట అదే చెప్తున్నాను. మీరు కాల్ చేశారండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్
1: దట్.
0: ఓకే, ఐల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద పిక్.
2: కవింతలకి కేరింతలకి కేరఫ్ అడ్రస్ రేడియో సురభి.
3: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kala mana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Me nalugaro eppudu restaurant kellalanukuna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Ela one solution, all varieties in one place. Swadeshi restaurant, taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్, ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజిన్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ ఎనీ మోర్. స్వదేశీ, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా.
5: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా?

ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్.

0: వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. మీరు వింటున్నారు మీ ఆర్జే వాసవి. మరి ఇందాక బ్రేక్ ముందర మనం మాట్లాడుతున్నాం కదా, అంటే ఒక మూవీలో కోటి శ్రీనివాసరావు గారు అంటారనమాట, జంధ్యాల గారి మూవీ. సీరియస్లీ నాకు ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇలా కాఫీని తెలుగులో నిశవర్ణ శోధకం తీసుకోండి అంటే అదేంటి, అదేం తీసుకోవాలి అంటే అదీను తెలియదు తమ బొందా అని చెప్పి తిట్టమరి చెప్తారనమాట. అసలు జంధ్యాల గారి కామెడీయే కామెడీ కదా, అంటే క్లీన్ కామెడీ అండ్ డెఫినెట్ గా నవ్వొస్తుంది. అలాంటి కామెడీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నామేమో అని నాకు ఎక్కడో చిన్న ఫీలింగ్. బట్ యా, ఏ టైంలో ఆ టైంని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఐ హోప్. అండ్ ఎస్, సుధా గారు హారిక గారు కరెక్ట్ గా చెప్పేశారు, వెరీ నైస్. మరి మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎనీవే, మనం తెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు గురించి కాకుండా ఇంకొక చిన్న సెగ్మెంట్ ఒకటి అనుకున్నాను. ఏంటి అంటే, ఒకప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని చెప్తాను మీకు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను అని. ఒకప్పుడు ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, ఇప్పుడు మొత్తం వాయిస్ నోట్లు మెసేజ్లు కదా. సో అప్పుడు ఇప్పుడు ఆ రెండు గురించి మాట్లాడుకుందాం అనమాట. అప్పట్లో ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు అది ఏం చేస్తున్నాం, అది వాడుక భాష అవ్వచ్చు ఆర్ మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ పరికరాలు కానీ అవ్వచ్చు ఆర్ మనం వాడే టెక్నాలజీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఓకే, మనకు కాలర్ వస్తున్నారు, లెట్స్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, వెల్కమ్ టు రేడియో సురభి. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఆ సినిమా పేరు చూపులు కలిసిన శుభవేళ.
0: చూపులు కలిసిన శుభవేళ, ఓ థ్యాంక్స్ అండి. మీ పేరు
1: రాజేంద్ర.
0: రాజేంద్ర గారు, సూపర్ అండి, థ్యాంక్ యూ. సో మీరు ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి ఐ టేక్ లగ్జరీ టు, అంటే ఒక చిన్న లగ్జరీ కాదు, ఒక చిన్న అడ్వాంటేజ్ తీసుకుంటా మీ నుండి. సో మీకు 20 మండే కదా, కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటది కదా. నేను అడిగే క్వశ్చన్ కి తక్కువ ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? సిల్క్ సిల్క్ సిల్క్ అని ఒక 10 సార్లు చెప్పండి. సిల్క్ సిల్క్ సిల్క్ ఎస్ఐఎల్కే సిల్క్
1: సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్
0: సిల్క్ ఓకే. వాట్ ఈస్ ఎ కౌ డ్రింక్?
1: కౌ డ్రింక్ మిల్క్.
0: డ్రింక్ చేస్తున్నా కౌ?
1: కౌ డ్రింక్. చిన్న బ్రేక్ అయింది వాయిస్.
0: బట్ గుడ్ అండి, ఐ గాట్ యూ. నేను అదే చెప్తారని ఎక్స్పెక్ట్ చేశా, బట్ మీరు అదే చెప్పారు, గుడ్. మీకేమైనా సాంగ్
1: రిక్వెస్ట్?
0: అవునవును, కరెక్టే, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటది, ఇట్స్ ఓకే. మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా? బట్ జనరలీ 99% ఇలాగే చెప్తారు. సో మీరు ఒక్కటే కాదులేండి, మీతో పాటు 99 పీపుల్ ఉన్నారు. సో గుడ్. పర్లేదండి, అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి. అరే బాగుంది మీ వాయిస్, ఏదైనా పాట పాడండి. అయ్యో అస్సలే. సరే, మీకేమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, మేము వినిపిస్తాం. సో అదనమాట, జనరలీ మన బ్రెయిన్ అలాగే పనిచేసి కదా, సిల్క్ సిల్క్ సిల్క్ అన్నాక మనం ఏమంటాం, కౌ ఏంటవుతుంది అంటే మిల్క్ అనేస్తాం. అలాగే రాజేంద్ర గారు కూడా అన్నారు, ఆఫ్ కోర్స్ నేనున్నా అలాగే అంటానేమో, ఆబ్వియస్లీ మనం ఇంత ఓపెన్ కాదు కాబట్టి. బట్ ఎస్ ఓకే, మరి ఇప్పుడైతే ఒక సాంగ్ వినిద్దాం, ఈ సాంగ్ తర్వాత మనం ఇంకా మాట్లాడుకుందాం నెక్స్ట్ సెగ్మెంట్ గురించి. ఇప్పుడు ఈ పాట వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ తండేల్.

అంతా గట్టిగా ఉంది కదమ్మా బుజ్జి తల్లి, నిన్నే బుజ్జి అర్థమైంది అర్థమైంది, అలాగే బుజ్జి తల్లి అని పిలకూడదు అంతే కదా.

సుబ్బుచితల్లి పాట వినేశారు కదా ఫ్రమ్ ద మూవీ తండేల్. మరి ఇందాక నేను ఏం చెప్తున్నాను అంటే ఒక చిన్న సెగ్మెంట్ మాట్లాడుకుందాం. ఏంటంటే అప్పుడు అండ్ ఇప్పుడు మీరు పాటలే చూసుకోండి, అప్పట్లో నా సామి అనేది కాస్త ఇప్పుడు కొత్తది వచ్చేస్తుంది కదా మన విజయ్ దేవరకొండ అండ్ మన రష్మికాది ఆ పాట అనుకున్నా, అర్చంద మామ, అలా చాలా పాటలు ఉన్నాయి. అలా కాకుండా మాటలలో కూడా అంటే ఒకప్పుడు మనము ఉత్తరాలు అలా చేసుకుని ఆసుకునే వాళ్ళం అండ్ ఇప్పుడైతే టోటల్ ఆడియో మెసేజ్లు వీడియో మెసేజ్లు అలా మొత్తం టెక్స్టింగ్ లో జరిగిపోతుంది కదా. అలా నేను అప్పటి వర్డ్ కానీ ఇప్పటి వర్డ్ కానీ చెప్తాను, మీరు దానికి ఆపోజిట్ వర్డ్ చెప్పాలన్నమాట. ఇలా కాసేపు మాట్లాడుకుందాం. సో గూగుల్ ఫోటోస్, ఇప్పుడైతే గూగుల్ ఫోటోస్, అప్పట్లో ఏముండేది గూగుల్ ఫోటోస్ అంటే ఏంటి, మన ఫోటోస్ స్టోర్ చేసుకుంటాం రైట్. సో అలా అప్పట్లో ఏముండేది మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. అండ్ ఇప్పుడు ఆ రణబలి సాంగ్ వినాలి అని నాకు గట్టిగా అనిపిస్తుంది. మరి ఆ పాట వినేద్దాం ఏమయ్యా స్వామి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవ్వరు ఏం చేసినా కూడా ఎస్పెషల్లీ అప్పట్లో ఒక ట్రెండ్ అయిపోయింది ఎస్పెషల్లీ వాళ్ళ పెళ్ళైన కొత్తలో. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రణబలి. ఇంకా రిలీజ్ అవ్వలేదు, రాబోతుంది. ఐ హోప్

0: ఆల్ రైట్. సో మరి మనకైతే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది వెంకట్ గారు, హర్ష గారు కరెక్ట్ గా చెప్పేశారు. హలో హర్ష గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
1: ఓకే అండి, అదే ఆన్సర్ చెప్పాను కదా, అంటే మీరు అడిగిన దానికి.
0: ఎస్ చెప్పండి, ఆన్ ఎయిర్ లో కూడా ఇంకొకసారి.
1: ఆల్బమ్స్ అండి,
0: ఆల్బమ్స్
1: ఉన్నాయి కాబట్టి. నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ ఉంది, అడగచ్చా?
0: ప్లీజ్ చెప్పండి.
1: ఇది హిందీ సినిమా అండి, మాధవన్ గారిది, ఆప్కా జైసా కోయి, అందులో సారే జగ్మే అనేది.
0: ఆప్కా జైసా కోయి సినిమా పేరు?
1: అవునండి.
0: అందులో జగ్మే,
1: సారే జగ్మే,
0: సారా జగ్మే. షూర్ అండి, నేను తప్పకుండా లైన్ అప్ చేస్తాను.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ, బాయ్ అండి. ఓకే, మరి ఆ పాట అయితే లైన్అప్ చేసేస్తాను, బట్ అంతకన్నా ముందర ఇంతకి ఫోటో ఆల్బమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇంకొకటి కూడా చెప్పేస్తా, ఏంటి అంటే యా ఇప్పట్లో పవర్ బ్యాంక్స్ ఉండేవి కదా, మరి అప్పట్లో ఏముండేది? ఇప్పుడు పవర్ బ్యాంక్, మరి అప్పట్లో ఏముండేది మీకు తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్స్ వాడుతున్నాం, మరి అప్పట్లో ఏం వాడేవాళ్ళం తెలిస్తే కాల్ చేయండి. మరి ఇప్పుడు సామి సాంగ్ విన్నారు కదా, కొంచెం అంటే మరీ ఓల్డ్ కాదు, సామి సాంగ్ ఇంకొకటి విందాం, కొంచెం పాత దాని కిందకి వస్తుంది ఇది కంపారిటివ్లీ రణబల్లితో. సో ఎంజాయ్ దిస్ సాంగ్.

ఓకే, మరి మనకైతే ప్రసన్న గారు కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకు ముందు ఇప్పుడంటే పవర్ బ్యాంక్స్ అప్పట్లో బ్యాటరీస్ ఉండేవి అండ్ ఇంకోటి నేను చూసే దగ్గర అంటే నేను చూసిన దాంట్లో అది కరెక్ట్ లేదు నాకు తెలియదు, ఫ్లాష్ లైట్ సెల్ అని కూడా ఉంది, బట్ ఈవెన్ ఐ థాట్ బ్యాటరీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇంకొకటి అడుగుతా, ఇంకొకటి ఏంటి అంటే అంటే మనం ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం ఇప్పుడు వర్సెస్ అప్పుడు ఆర్ వర్సెస్ అప్పుడు వర్సెస్ ఇప్పుడు నేను ఏదర్ ఇదన్నా చెప్తాను అదన్నా చెప్తాను, మీరు ఆ రెండిట్లో ఒకటి చెప్పాలన్నమాట. సో ఓకే, మరి ఇప్పుడైతే మనం మామూలుగా స్మార్ట్ వాచ్ అది వాడుతున్నాం కదా, అంటే ఐ మీన్ టు సే మెసేజింగ్కి ఇంకొకటి ప్రత్యేకంగా ఒక డివైస్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది అసలు నో మోర్ వీఆర్ యూజింగ్ దట్. స్మార్ట్ వాచ్ అంటే గడియారం అని చెప్పొచ్చు, కానీ నేను వాచ్ గురించి అడగట్లేదు. స్మార్ట్ వాచ్ లో యూ కెన్ ఈవెన్ టెక్స్ట్ కూడా కదా, ఆర్ కాల్ కూడా చేయొచ్చు. కానీ ఒకప్పుడు ఒక మెషిన్ ఉండేది, అదేంటంటే ఓన్లీ మెసేజెస్ కోసం మాత్రమే వాడేవాళ్ళు అప్పట్లో. అది ఉంటేనే వా ఇది ఉంది వీళ్ళ దగ్గర అని అదొక పెద్ద ఏమంటారు ప్రెస్టేజ్ థింగ్ అనమాట. సో అదేంటో మీకు తెలిస్తే కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి ఇప్పుడు హర్ష గారు మీరు అడిగిన పాట వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ సారే జగ్మే మీకోసం. సారీ, ఆ పాట వచ్చేసి ఆఫ్ చేసే కోయి ఆ సినిమాలోంచి, మీకోసం ఈ పాట.

అస్సాం రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. నాకు ఇంతకి ఎవరెవరు కరెక్ట్ గా చెప్పారంటే వెంకట్ గారు, మాధవి గారు, మనుజ గారు, ప్రసన్న గారు, సుధా గారు, రాకేష్ గారు, గీత్ అండ్ ఆన్ మధు గారు అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఎస్, పేజర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను అప్పుడు చాలా చిన్నదాన్ని, పేజర్ వచ్చిన ఎరా ఐ వాజ్ వెరీ స్మాల్, ఐ థింక్ నేను మేబీ మిడిల్ స్కూల్ అలా ఉండుంటాను. అప్పట్లో మా బాబాయ్ వాళ్ళకు ఉండేది పేజర్, సో అది చూడగానే అప్పా వీళ్ళకి పేజర్ ఉంది వా అలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. బట్ ఇప్పుడు అలా చూసుకుంటే ఎన్నో మారిపోతున్నాయి కదా. సో అలా చాలా, ఈవెన్ మీరు ఈ ఎల్ఐకే మూవీ, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆ మూవీ చూస్తే 2040 ఎలా ఉండబోతుంది అనేది చూపించారనమాట. అందులో ఎంత కొన్నైతే నిజంగా చాలా వాళ్ళు కేర్ తీసుకున్నారు అనిపించింది. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా, లైక్ ఇప్పుడు 5G వాడుతున్నాం కదా, సో ఇట్స్ 2040 అనేసరికి 9G అని ఉంది ఫోన్స్ లో. ఓ వా, అసలు ఏమన్నా ఆలోచించారా అక్కడ 9G అని వాడారు అని. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడైతే మనకి మామూలుగా నోటిఫికేషన్స్, మెసేజెస్, అలా న్యూస్లు అలా చూస్తుంటాం కదా, అప్పట్లో ఏం చూసేవాళ్ళం అంటే, ఇప్పటికీ కొంతమంది ఇది చేస్తున్నారనుకోండి, బట్ అప్పట్లో మెయిన్లీ దీని మీదే న్యూస్ బేస్ అయి ఉండేది. ఏంటది మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. మరి అలాగే ప్రేమలో సాంగ్ అడిగారు, కాకపోతే ఇప్పుడు బ్రేక్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి పాట కట్ అవుతుందని నేను వేరే పాట వేస్తాను. సో సుధా గారు, బ్రేక్ తర్వాత మీరు అడిగిన పాట వేసేస్తాను నేను. ఆ లోపల ఎక్స్ప్రెస్ రాజాలు ఉంచి ఈ పాట వినిద్దాం. ఎంజాయ్ ది సాంగ్.

Welcome back to Surabhi Detour, only on Radio Surabhi 107.9 FM HD3 and you are with me, RJ Vasavi. మరి మనం చివరి గంటలోకి వచ్చాం. సో దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ఎ గివ్అవే. సో మనందరికి తెలిసినట్టుగా $25 గిఫ్ట్ కార్డ్, $25 గిఫ్ట్ కార్డ్ గివెన్ బై ఇండియా బజార్ రాజులాజ్ అనమాట. సో మీరు ఒకవేళ విన్ చేయాలి అనుకుంటే నేను అడిగే గేమ్ లో పార్టిసిపేట్ చేయాలి. వెరీ సింపుల్. సో అలా విన్ అయిన వాళ్ళకి $25 గిఫ్ట్ కార్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇవాళ గేమ్ ఏంటి, ఆ రూల్స్ ఏంటి, ఈ పాట రిక్వెస్ట్ తర్వాత నేను వేసేస్ చెప్పేస్తాను. ఈ పాట రిక్వెస్ట్ చేసింది సుధా గారు. కోర్ట్ మూవీలోంచి ఈ పాట అడిగారు. సో సుధా గారు, మీకోసం ఈ పాట.

ఓకే, బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా. మరి ఇప్పుడు గేమ్ రూల్స్ వినడానికి రెడీయా మీరు? సో గేమ్ ఏంటంటే, నేను ఒక పాటలో సమ్వేర్ అంటే మోస్ట్లీ పల్లవిలో ఉంచి నేను ఒక లైన్ చెప్తాను, నేను పాడను. ఎందుకంటే ట్యూన్తో చెప్పేస్తే ఇంకేముంది, మీకు ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఒక లైన్ చెప్తాను, అది విని అదే పాట మీరు కనిపెట్టాలి. వెరీ సింపుల్. యాక్చువల్ గా నేను ఆడే గేమ్లో ఇది చాలా సింపుల్ గేమ్. ఏంటి అంటే, నేను ఒక లైన్ చెప్తాను, ఆ లైన్ ఏ పాటలోదో గుర్తుపెట్టి మీరు ఆ పాటని నాకు చెప్తే చాలు. సో ఈ 1 అవర్ లో ఎక్కువగా ఎవరు ఆన్సర్ చెప్తారు 650 లోపల, వాళ్ళకి నేను ఆ $25 గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తా. అండ్ యాజ్ యూజువల్, ఒకవేళ నాకు టై వచ్చింది అనుకోండి, అగైన్ ఫార్చ్యూన్ వీల్ ఉందిగా నా దగ్గర, దాన్ని యూజ్ చేసేసి ఎవరి ఒకరిని పిక్ చేసేస్తా. మరి ఫస్ట్ క్లూ వచ్చేసి, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిద్రలోన, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిద్రలోన, ఈ లైన్ ఉన్న పాట ఏంటి? మీకు తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇంకొకసారి, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిద్రలోన, ఈ లైన్ ఏ పాటో తెలిస్తే కాల్ చేసేయండి. అండ్ యూ మే విన్ ద $25 గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్ రాజులాస్ అనమాట. మరి ఇప్పుడు ఇంకొక పాట వినేద్దాం. ఆ పాట ఏంటో తెలిస్తే కాల్ చేసేయండి 9726361966.

ఓకే, మరి నాకైతే కరెక్ట్ ఆన్సర్ రాలేదు. ఐ హోప్ నేను ఈరోజు కొంచెం ఈజీగా విన్నర్ ని ప్రకటిస్తానేమో అనుకుంటున్నా. ఇన్నాళ్ళు నేనున్నది నడివేయి నిద్రలోన, ఆ పాట వచ్చేసి కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేలా, ఫ్రమ్ ది మూవీ ఆనందం అదనమాట. నేను అందుకే పాడట్లేదు, పాడితే మీకు ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఎస్, దిస్ ఈస్ వర్కింగ్ అవుట్, చూద్దాం. సో నెక్స్ట్ క్లూ, సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళ కోసం నేను ఒక పాటలోని ఒక ర్యాండమ్ గా ఒక లైన్ చెప్తాను, మీరు ఆ లైన్ వినేసి ఆ పాట ఏంటో కనిపెట్టాలి. అండ్ ఎక్కువ మంది అంటే ఎవరైతే ఎక్కువ సార్లు ఆన్సర్ కరెక్ట్ గా చేస్తారో ఈ 650 లోపల వాళ్ళకి $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాజ్ అనమాట అది. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, కనుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, కనుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. ఇది రిలేటివ్లీ రీసెంట్ అనే చెప్పాలి, మరి ఓల్డ్ ఏం కాదు. సో ఆలోచించండి, కనుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, ఇదేంటో తెలిస్తే కాల్ చేసేయండి ఏ పాటో 9726361966. మరి ఇప్పుడు ఒక ప్రకటన అయితే వినేద్దాం. సో ఈ May 16th ఇంకా 17th హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. సెకండ్ స్కిన్ వేర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ ఎ సెకండ్ స్కిన్ మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కాంచీస్, టిష్యూ సారీస్, ఇంకా ఎన్నో ఎన్నెన్నో. సో పండగలు, పెళ్లిళ్లు, గ్రాడ్యుయేషన్ పార్టీస్, ఈవెంట్ ఏదైనా, యాడ్ సంథింగ్ బ్యూటిఫుల్ టు యువర్ వార్డ్రోబ్ విత్ సెకండ్ స్కిన్. సో హ్యాపెనింగ్ ఆన్ May 16th and 17th ఫ్రమ్ 12 PM టు 7 PM ఎట్ 608 సౌత్ వ్యాలీ ర్యాంచ్ పార్క్వే యూనిట్ 108 అర్వింగ్ లో. ఫర్ ప్రివ్యూస్ అండ్ కలెక్షన్స్ విజిట్ సెకండ్ స్కిన్ .USA ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కాల్ దెమ్ ఎట్ 9728295201. సో ఇంకొకసారి క్లూ ఏంటి అంటే, కనుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. సో ఇప్పుడైతే కనులు తెరిచిన అనే పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ ఆనందం.

ఓకే ఫైనల్లీ నాకు ఒకరే ఒకరు కరెక్ట్ ఆన్సర్ చేశారు. వెంకట్ గారు కరెక్ట్ గా చెప్పారు, కనుల ఎదుటే నేనుంటే కాదని అంటున్నావే కాదంటున్నావే. సో అది వచ్చేసి శ్రీవల్లి సాంగ్ ఫ్రమ్ పుష్ప. నువ్వే కావాలి అన్నారు, ఇంకా వేరే పాటలు అన్నారు, కానీ అవేవి కాదు. మీరు మరీ వెనక్కి వెళ్ళిపోయారు, కొంచెం ముందర ఆలోచించాలి. ఎస్, సో అది ఫ్రమ్ ద మూవీ పుష్ప. ఇప్పుడు అదే పాట అయితే వినేద్దాము, బట్ అంతగా నెక్స్ట్ క్లూ ఇచ్చే లోపల నేను ఇంకొక ప్రకటన అయితే చెప్పేస్తాను. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అన్ ఇన్స్టెంట్ బట్ యువర్ హెల్త్ కవరేజ్ డజంట్ హ్యావ్ టు. So lost your job or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family quickly and stress-free. So from health to travel, dental, vision and life insurance, we have got you covered. So life SNR Insurance meeku baaga telusu kabatti ippudu anyway summer kuda raabothundi and mana vallu pedda vallu andaru ikkadiki vachestu untaru kabatti, so plan accordingly. Business insurance kaanivandi edaina meeru happy ga SNR Insurance tho contact cheyochu.

మరి నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోదామా. సో నెక్స్ట్ క్లూ ఏంటి అంటే, తెలిసినది వలపులు మధురిమ. ఇది చాలా ఈజీ, ఇది ఇది నాకు తెలిసి చాలా మంది చెప్తారని అనుకుంటున్నా. తెలిసినది వలపులు మధురిమ, ఇదేంటో ఏ పాటో తెలిస్తే కాల్ చేసేయండి. యు నో ద నెంబర్ 9726361966.

ఓకే, నాకు మళ్ళీ ఒకరే కరెక్ట్ గా చెప్పారు, రాజేష్ గారు చెప్పారు. సో వెంకట్ గారు, రాజేష్ గారు ఇప్పటి వరకు అయితే రేస్ లో ఉన్నారు. సో ఇంకా ఉంది, టైం ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది ఆల్మోస్ట్. సో ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్ కార్డ్ వెళ్ళిపోతుంది. మరి ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే, ప్రియతమ ప్రియతమ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజిలీ, అందులో వస్తుంది అనమాట ఆ లైన్. ఏది అంటే, తెలిసినది వలపులో మధురిమ. మరి నెక్స్ట్ క్లూలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రకటన అయితే చూసేద్దాం. అదేంటంటే, టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్. సో టీ ప్యాడ్ స్ప్రింగ్ ఫెస్ట్ 2026 ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సండే May 17th. ఇట్ అ బ్యూటిఫుల్ గ్రాండ్స్కేప్ ఫ్రమ్ 4 PM ఆల్ ద వే టిల్ 10 PM. హియర్స్ వాట్స్ యువర్ వెయిటింగ్ ఫర్ యూ. సో ఏంటి అంటే, ఎక్సైటింగ్ రాఫిల్ ప్రైజెస్ that you could win, super fun kids activities and stunning 360 degree photo booth, delicious food stalls and shopping booths, and M Live Dive live band bringing the stage alive under the spring night lights. So come along with your friends and family for a magical spring evening. Free entry and free parking. So much spoken to T-Pair Spring Fest, which is happening.

ఈవినింగ్ ఆన్ మే 17th గ్రాండ్ స్కేప్ 4 PM నుండి 10 PM వరకు. మరి నెక్స్ట్ క్లూ వచ్చేసి, ఇది కొంచెం ఈజీగా ఇస్తా, ఇప్పుడే ఇది ఎక్కువ మంది చెప్తారేమో చూద్దాం. గుమ్మంలోకి హోలీ తెచ్చావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే. ఇది ఏ ఏ పాటలో ఉన్న లిరిక్కో తెలిస్తే కాల్ చేసేయండి. ఇది నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. లెట్స్ సీ హూ టెల్స్. సో మరి ఇప్పుడైతే ఈ పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మజిలీ.

0: కి ఎస్ఏటి ఏసీటి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపో
2: చంపేస్తున్నాయి.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగల?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: అమ్మ ఆవకాయ రేడియో సురభి, ఇది ఒక ఎమోషన్. నేను మీ భార్గవి, ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం. అండ్ రేడియో సురభి యానివర్సరీ సందర్భంగా నా శుభాకాంక్షలు అందిస్తున్నాను. తెలుగు వాళ్ళు, తెలుగు భాష ప్రేమికులు, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన తెలుగు భాషని ఇంకా ఇంకా పెంపొందిస్తూ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి రోజు బ్యూటిఫుల్ కంటెంట్, అద్భుతమైన మ్యూజిక్ అండ్ మంచి ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని, ఇంటర్వ్యూస్ ని అన్నిటినీ బ్రాడ్కాస్ట్ చేస్తున్న రేడియో సురభి, ఐ రియలీ రియలీ విష్ యూ మెనీ మోర్ ఇయర్స్ అండ్ మెనీ మోర్ యానివర్సరీస్. ఇంకా బోల్డ్ మంది శ్రోతల్ని, లిజనర్స్ మనసుల్ని ఆకట్టుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ గైస్, ఐ జస్ట్ లవ్ యూ. రేడియో సురభి రాక్స్. నేను మీ ఆర్జే భార్గవి, టాడా బాబాయ్, థ్యాంక్ యూ.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
5: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
6: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
7: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ తో చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని, నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. 0 ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్.

అసం మరినాకు అయితే ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా చెప్పే సార్, ఇంతకేమడిగిన గుమ్మంలోకి హోలీ తెచ్చావే, దానికి నాకు ఆన్సర్ చెప్పింది రాము గారు, శ్రీలక్ష్మి గారు, రాజేష్ గారు. ఇంతకీ ఆన్సర్ వచ్చేసి ఇంకేం కావాలి, ఇదే కావాలి మాకు ఆన్సర్ కావాలి. కరెక్ట్ గా చెప్పేశారు. మరి క్లూ ఇచ్చే లోపల ఇంకొక ప్రకటన, బిగ్ న్యూస్ ఫర్ ప్రాస్పర్ అండ్ నార్త్ టెక్సస్. హరి ఫ్రెష్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ ఇట్స్ ఫోర్త్ స్టోర్ విత్ స్పెషల్ సాఫ్ట్ లాంచ్ హ్యాపెనింగ్ ఆన్ May 15th, ఈ ఫ్రైడే రోజు అనమాట. గెట్ రెడీ ఫర్ ఫ్రెష్ వెజిటబుల్స్, అథెంటిక్ ఫ్లేవర్స్, క్వాలిటీ గ్రోసరీస్ అండ్ ఎక్సైటింగ్ లాంచ్ ఆఫర్స్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ. సో ఎక్కడ అంటే విజిట్ ది బ్రాండ్ న్యూ హరేలీ ఫ్రెష్ మార్కెట్ ఎట్ 5530 వెస్ట్ యూనివర్సిటీ డ్రైవ్, ప్రాస్పర్ టెక్సస్ 75078. మార్క్ యూర్ క్యాలెండర్స్, బ్రింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ డోంట్ మిస్ ద ఎక్స్క్లూజివ్ లాంచ్ ఆఫర్స్ డ్యూరింగ్ ద సాఫ్ట్ ఓపెనింగ్ సెలబ్రేషన్ ఆన్ May 15th. అదనమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోదామా? సో ఇప్పుడే ట్యూన్ అయిన వాళ్ళకి నేనేం అడుగుతున్నానంటే, ఒక పాటలో ర్యాండమ్ గా, మోస్ట్లీ పల్లవిలోంచి అడుగుతా, చరణం అంటే ఇట్ విల్ బి లిటిల్ టఫ్ కదా. సో ఒక ర్యాండమ్ లైన్ నేను ఒక చెప్తాను, పాడను, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది సాంగ్ అని నాకు చెప్పాలి. సో నెక్స్ట్ క్లూ ఏంటంటే, రెప్పపాటు దూరానికే విరహం దేనికో. ఇదే పాటు తెలిస్తే నాకు చెప్పేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966.

సర్ప్రైజ్ నాకైతే ఒక్కరే కరెక్ట్ గా చేశారు, శ్రీ విద్య గారు మాత్రమే కరెక్ట్ గా చెప్పారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ఉప్పెనంత ఈ ప్రేమకి ఫ్రమ్ ద మూవీ ఆర్యా 2. నేను ఇది చెప్తానని ఎక్స్పెక్ట్ చేశా, బట్ దట్స్ ఓకే. ఇంకా ఉన్నాయి మన దగ్గర క్లూజ్, ఇంకా టైం ఉంది, సో చూద్దాం. ఇంకొక 15 మినిట్స్ లో నేనైతే విన్నర్ ని డిక్లేర్ చేసేస్తా. మరి నెక్స్ట్ క్లూ లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్లూ ఏంటి అంటే బుంగమూతి ప్యారి నంగనాచి నారి. ఇది కూడా తెలియకపోతే ఇది కష్టం అబ్బా, ఇది చాలా ఈజీ. బుంగమూతి ప్యారి నంగనాచి నారి, ఈ లైన్స్ ఉన్న ఈ లిరిక్ ఉన్న పాట ఏంటో తెలిస్తే మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. ఇంకొంచెం సేపట్లో మనకైతే రివీల్ అయిపోతుంది ఎవరు విన్నర్ అని చెప్పేసి. ఇఫ్ యూ వాంట్ టు విన్ $25 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్, హియర్స్ యువర్ ఛాన్స్. బుంగమూతి ప్యారి నంగనాచి నారి, దట్ ఈస్ అ క్లూ.

ఓకే, మనకైతే కరెక్ట్ ఆన్సర్స్ కొన్ని వచ్చేసాయి. కృష్ణప్రియ గారు, శ్వేత గారు, శ్రీవిద్య అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే మాస్ మూవీలో

రైట్. మరి నాకైతే చాలా మంది కాల్ చేశారు, ప్రియా గారు, రాజేష్ గారు, శంతన్ గారు, నరేంద్ర గారు, శ్వేత గారు, ప్రవళిక గారు, హర్ష గారు, శిరీష గారు, అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే 7G బృందావన్ కాలనీలోంచి కన్నుల బాసలు తెలియవులే, ఆ సాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడు ఇంకా రివీల్ చేసే టైం వచ్చేసింది. సో రాజేష్ గారు, యు ఆర్ ద విన్నర్, కంగ్రాచులేషన్.

కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు, మీరు మొత్తం 3 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పి టుడే యూ వన్ ది గిఫ్ట్ కార్డ్. కాకపోతే ఈ పాట అయ్యే లోపల నాకు మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేసి మీ డీటెయిల్స్ చెప్పాలి. అలా అయితేనే మిమ్మల్ని విన్నర్ లాగా కన్సిడర్ చేస్తాను. లేదు అంటే పాట అయిపోయిన తర్వాత ఐ హ్యావ్ టు పిక్ అనదర్ లిజనర్ హూ టోల్డ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ అనమాట. సో రాజేష్ గారు, మీరు వింటుంటే కనుక పాట రాబోతుంది, పాట స్టార్ట్ అవగానే నాకు కాల్ చేసేయండి. మీరు చేయాల్సిన నెంబర్ 9726361966. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ వన్ $25 గిఫ్ట్ కార్డ్ ఫ్రమ్ ఇండియా బజార్స్ రాజులాస్. So here we go, that song from the movie 7G Vrindavan Colony.

0: So congratulations to Rajesh Garu. I hope you enjoyed the show today. Malli ochche varam nenaithe mimmalni entertain cheyadaniki 4 o'clock ki malli ochistanu mee Surabhi Detour lo. Mari appudu daaka nenu eppudu cheppe vidhanga manam undedi okate life. Emi teeskramu emi teeskopomu. So happy ga undandi, navutu undandi, pakkana malli navistu undandi. Maa ante tirigi navistaru ante kada. Malli ippudu naa tarvata mimmalni non stop fun lo ముంచెత్తేయడానికి మా సుష్మా అయితే ఇక్కడ ఉంది. సో 7 to 9 నాన్ స్టాప్ ఫన్ చేసేయడానికి సుష్మా ఈజ్ రైట్ హియర్. మరి అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే వాసవి విత్ దిస్ నంబర్. అండ్ అఫ్ కోర్స్ చాలా తక్కువ టైం ఉంది మనం కమర్షియల్ లోకి వెళ్ళిపోవడానికి, ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఉంది. బట్ ఎంజాయ్ అట్లీస్ట్ ద మ్యూజిక్ బిఫోర్ దాట్. గుడ్ నైట్.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: Radio Surabhi, 107.9 FM, HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
2: India ki teleport aithe enta baaguntundo.
1: What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
4: Anni pettukunnanra idigo mee nanna sugar gurinche tension. Malli perigite ee doctor daggariki veltam kharchu okati.
5: Vikram Jian ki malli baaledu ontlo ee saari enta kharchu avutundo ento.
6: Different journeys, okate question. Mee parents aina pillalaina meeraina, when you face an emergency, stay protected the right way with SNR insurance. Enroll on snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance. ఈ మే 16th ఇంకా 17th న హైదరాబాద్ నుంచి మీకు ఒక టైమ్లెస్ ఎక్స్పీరియన్స్ అందించడానికి వస్తున్నారు సెకండ్ స్కిన్. వెర్ ఎవ్రీ సారీ ఫీల్స్ ట్రూలీ లైక్ అ సెకండ్ స్కిన్. మీకోసం తెస్తున్నారు అ స్టన్నింగ్ కలెక్షన్ ఆఫ్ సిల్క్స్, బనారసీస్, కంచి, ఇంకా ఎన్నో ఎన్నెన్నో.